ఉత్కలాయ నమః, ఓం స్థపతయే స్థిరాయ నమః, ఓం విజితాత్మనే నమః, ఓం విధేయాత్మనే నమః, ఓం భూతవాహనసారతయే నమః, ఓం సగణాయ నమః, ఓం గణకాయాయ నమః, ఓం సుకీర్తయే నమః, ఓం ఛిన్న సంశయాయ నమః, ఓం కామదేవాయ నమః, ఓం కామపాలాయ నమః, ఓం భస్మోద్దూళిత విగ్రహాయ నమః, ఓం భస్మప్రియాయ నమః, ఓం కామినే నమః, ఓం కాంతాయ నమః, ఓం కృతాగమాయ నమః, ఓం సమావర్తాయ నమః, ఓం నివృత్తాత్మనే నమః, ఓం ధర్మపుంజాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం అకల్మషాయ నమః, ఓం పుణ్యాత్మనే నమః, ఓం చతుర్బాహవే నమః, ఓం దురాసదాయ నమః, ఓం దుర్లభాయ నమః, ఓం దుర్గమాయ నమః, ఓం దుర్గాయ నమః, ఓం సర్వాయుధ విశారదాయ నమః, ఓం అధ్యాత్మయోగనిలయాయ నమః, ఓం సుతంతవే నమః, ఓం తంతువర్ధనాయ నమః, ఓం శుభాంగాయ నమః, ఓం లోకసారంగాయ నమః, ఓం జగదీశాయ నమః, ఓం జనార్దనాయ నమః, ఓం భస్మశుద్ధికరాయ నమః, ఓం అమేరవే నమః, ఓం ఓజస్వినే నమః, ఓం శుద్ధ విగ్రహాయ నమః, ఓం అసాధ్యాయ నమః, ఓం సాధు సాధ్యాయ నమః, ఓం భృత్యమర్కట రూపధృషే నమః, ఓం హిరణ్యరేతసే నమః, ఓం పౌరాణాయ నమః, ఓం రిపుజీవహరాయ నమః, ఓం బల్యే నమః, ఓం మహాహ్రదాయ నమః, ఓం మహాగర్తాయ నమః, ఓం సిద్ధవృందారవందితాయ నమః, ఓం వ్యాఘ్రచర్మాంబరాయ నమః, ఓం వ్యాళినే నమః, ఓం మహాభూతాయ నమః, ఓం మహానిధయే నమః, ఓం అమృతాయ నమః, ఓం అమృతపాయ నమః, ఓం శ్రీమతే నమః, ఓం పాంచజన్యాయ నమః, ఓం ప్రభంజనాయ నమః, ఓం పంచవింశతితత్వస్థాయ నమః, ఓం పారిజాతాయ నమః, ఓం పరాత్పరాయ నమః, ఓం సులభాయ నమః, ఓం సువ్రతాయ శూరాయ నమః, ఓం వాంగ్మయైక నిధయే నమః, ఓం నిధయే నమః, ఓం వర్ణాశ్రమ గురవే నమః, ఓం వర్ణినే నమః, ఓం శత్రుజితే శత్రుతాపనాయ నమః, ఓం ఆశ్రమాయ నమః, ఓం క్షపణాయ నమః, ఓం క్షామాయ నమః, ఓం జ్ఞానవతే నమః, ఓం అచలేశ్వరాయ నమః, ఓం ప్రమాణభూతాయ నమః, ఓం దుర్జ్ఞేయాయ నమః, ఓం సుపర్ణాయ నమః, ఓం వాయువాహనాయ నమః, ఓం ధనుర్ధరాయ ధనుర్వేదాయ నమః, ఓం గుణరాశి గుణాకారాయ నమః, ఓం సత్యాయ సత్యపరాయ నమః, ఓం అదీనాయ నమః, ఓం ధర్మాంగ ధర్మ సాధనాయ నమః, ఓం అనంత దృష్టయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం దండాయ దమయిత్రే నమః, ఓం దమాయ నమః, ఓం అభిచార్యాయ మహామాయాయ నమః, ఓం విశ్వకర్మ విశారదాయ నమః, ఓం వీతరాగాయ నమః, ఓం వినీతాత్మనే నమః, ఓం తపస్వినే నమః, ఓం భూతభావనాయ నమః, ఓం ఉన్మత్తవేషాయ ప్రసన్నాయ నమః, ఓం జితకామాయ నమః, ఓం జితప్రియాయ నమః, ఓం కళ్యాణప్రకృతయే నమః, ఓం కల్పాయ నమః, ఓం సర్వలోక ప్రజాపతయే నమః, ఓం తరస్వినే నమః, ఓం తారకాయ నమః, ఓం ధీమతే నమః, ఓం ప్రధాన ప్రభవే నమః, ఓం అవ్యయాయ నమః, ఓం లోకపాలాయ నమః, ఓం అంతర్హితాత్మనే నమః, ఓం కల్పాదయే నమః, ఓం కమలేక్షణాయ నమః, ఓం వేదశాస్త్రార్థతత్వజ్ఞాయ నమః, ఓం అనియమాయ నమః, ఓం నియతాశ్రయాయ నమః, ఓం చంద్రాయ నమః, ఓం సూర్యాయ నమః, ఓం శనయే నమః, ఓం కేతవే నమః, ఓం వరాంగాయ నమః,
ॐ विद्रुमच्छवये नमः ॐ भक्तिवश्याय नमः ॐ पराय ब्रह्मणे नमः ॐ मृगबाणार्पणाय नमः ॐ अणघाय नमः ॐ अद्रये द्रयालयाय नमः ॐ कान्ताय नमः ॐ परमात्मने नमः ॐ जगद्गुरवे नमः ॐ सर्वकर्मालयाय नमः ॐ तुष्टाय नमः ॐ मांगल्याय मंगलावृताय नमः ॐ महातपसे नमः ॐ दीर्घतपसे नमः ॐ स्थविष्ठाय नमः ॐ स्थविराय नमः ॐ ध्रुवाय नमः ॐ अह्ने नमः ॐ संवत्सराय नमः ॐ व्याप्तये नमः ॐ प्रमाणाय नमः ॐ परमाय नमः ॐ तपसे नमः ॐ संवत्सरकराय नमः ॐ मंत्रप्रत्ययाय नमः ॐ सर्वतापनाय नमः ॐ अजाय नमः ॐ सर्वेश्वराय नमः ॐ सिद्धाय नमः ॐ महातेजसे नमः ॐ महाबलाय नमः ॐ योगिने योग्याय नमः ॐ महारेतसे नमः

ఓం హీనదోషాయ నమః. ఓం అక్షయగుణాయ నమః. ఓం దక్షారయే నమః. ఓం పూషదంతభిదే నమః. ఓం పూర్ణాయ నమః. ఓం పూరయిత్రే నమః. ఓం పుణ్యాయ నమః. ఓం సుకుమారాయ నమః. ఓం సులోచనాయ నమః. ఓం సన్మార్గపాయ నమః. ఓం ప్రియాయ నమః. ఓం ధూర్తాయ నమః. ఓం పుణ్యకీర్తయే నమః. ఓం అనామయాయ నమః. ఓం మనోజవాయ నమః. ఓం తీర్థకరాయ నమః. ఓం జటిలాయ నమః. ఓం నియమేశ్వరాయ నమః. ఓం జీవితాంతకరాయ నమః. ఓం వసురేతసే నమః. ఓం వసుప్రదాయ నమః. ఓం సద్గతయే నమః. ఓం సిద్ధిదాయ నమః. ఓం సిద్ధయే నమః. ఓం సజ్జాతయే నమః. ఓం కలకంటకాయ నమః. ఓం కళాధరాయ నమః. ఓం మహాకాలభూతాయ నమః. ఓం సత్యపరాయణాయ నమః. ఓం లోకలావణ్యకర్త్రే నమః. ఓం లోకోత్తరసుఖాలయాయ నమః. ఓం చంద్రసంజీవనాయ నమః. ఓం శాస్త్రే నమః. ఓం లోకగ్రాహాయ నమః. ఓం మహాధిపాయ నమః. ఓం లోకబంధవే నమః. ఓం లోకనాథాయ నమః. ఓం కృతజ్ఞాయ నమః. ఓం కృత్తిభూషితాయ నమః. ఓం అనపాయాయ నమః. ఓం అక్షరాయ నమః. ఓం కాంతాయ నమః. ఓం సర్వశస్త్రభృతాంబరాయ నమః. ఓం తేజోమయాయ ద్యుతిధరాయ నమః. ఓం లోకమానినే నమః. ఓం దృణార్ణవాయ నమః. ఓం శుచిస్మితాయ నమః. ఓం ప్రసన్నాత్మనే నమః. ఓం అజేయాయ నమః. ఓం దురతిక్రమాయ నమః. ఓం జ్యోతిర్మయాయ నమః. ఓం జగన్నాథాయ నమః. ఓం నిరాకారాయ నమః. ఓం జలేశ్వరాయ నమః. ఓం తుంబవీణాయ నమః. ఓం మహాకాయాయ నమః. ఓం విశోకాయ నమః. ఓం శోకనాశనాయ నమః. ఓం త్రిలోకపాయ నమః. ఓం త్రిలోకేశాయ నమః. ఓం సర్వశుద్ధయే నమః. ఓం అదోక్షజాయ నమః. ఓం అవ్యక్తలక్షణాయ దేవాయ నమః. ఓం వ్యక్తావ్యక్తాయ నమః. ఓం విశాంపతయే నమః. ఓం వరశీలాయ నమః. ఓం వరగుణాయ నమః. ఓం సారాయమాణధరాయ నమః. ఓం యమాయ నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం విష్ణవే ప్రజాల్పాలాయ నమః. ఓం హంసాయ నమః. ఓం హంసగతయే నమః. ఓం వయాయ నమః. ఓం వేధసే నమః. ఓం విధాత్రే నమః. ఓం ధాత్రే నమః. ఓం స్రష్ట్రే నమః. ఓం హర్త్రే నమః. ఓం చతుర్ముఖాయ నమః. ఓం కైలాసశిఖరవాసినే నమః. ఓం సర్వావాసినే నమః. ఓం సదాగతయే నమః. ఓం హిరణ్యగర్భాయ నమః. ఓం ద్రుహిణాయ నమః. ఓం భూతపాలాయ నమః. ఓం భూపతయే నమః. ఓం సద్యోగినే నమః. ఓం యోగవిద్యోగినే నమః. ఓం వరదాయ నమః. ఓం బ్రహ్మణప్రియాయ నమః. ఓం దేవప్రియాయ నమః. ఓం దేవనాథాయ నమః. ఓం దేవకాయ నమః. ఓం దేవచింతకాయ నమః. ఓం విషమాక్షాయ నమః. ఓం విరూపాక్షాయ నమః. ఓం వృషదాయ వృషవర్ధనాయ నమః. ఓం నిర్మమాయ నమః. ఓం నిరహంకారాయ నమః. ఓం నిర్మోహాయ నమః. ఓం నిరుపద్రవాయ నమః. ఓం దర్పఘ్నే నమః. ఓం దర్పదాయ నమః. ఓం దృప్తాయ నమః. ఓం సర్వార్థపరివర్తకాయ నమః. ఓం సహస్రార్చయే నమః. ఓం భూతిభూషాయ నమః. ఓం స్నిగ్ధాకృతయే నమః. ఓం అదక్షిణాయ నమః. ఓం భూతభవ్యభవన్నాథాయ నమః. ఓం విభవాయ నమః. ఓం భూతినాశనాయ నమః. ఓం అర్థాయ నమః. ఓం అనర్థాయ నమః. ఓం మహాకోశాయ నమః. ఓం పరకార్యైకపండితాయ నమః. ఓం నిష్కంటకాయ నమః. ఓం కృతానందాయ నమః. ఓం నిర్వ్యాజాయ వ్యాజమర్దనాయ నమః. ఓం సత్వవతే నమః. ఓం సాత్వికాయ నమః. ఓం సత్యాయ నమః. ఓం కృతస్నేహాయ నమః. ఓం కృతాగమాయ నమః. ఓం అకంపితాయ నమః. ఓం గుణగ్రాహిణే నమః. ఓం నైకాత్మనే నమః. ఓం నైకకర్మకృతే నమః. ఓం సుప్రీతాయ నమః. ఓం సుఖదాయ నమః. ఓం సూక్ష్మాయ నమః. ఓం సుకరాయ నమః. ఓం దక్షిణానిలయాయ నమః. ఓం నందిస్కంధధరాయ నమః. ఓం ధుర్యాయ నమః. ఓం ప్రకటాయ నమః. ఓం ప్రీతివర్ధనాయ నమః. ఓం అపరాజితాయ నమః. ఓం సర్వసహాయ నమః. ఓం గోవిందాయ నమః. ఓం సత్వవాహనాయ నమః. ఓం అధృతాయ నమః. ఓం స్వధృతాయ నమః. ఓం సిద్ధాయ నమః. ఓం పూతమూర్తయే నమః. ఓం యశోధనాయ నమః.
ஓம் வாராஹ ஸ்ருங்க த்ருக் ஸ்ருங்கினே நமஹ. ஓம் பலவதே நமஹ. ஓம் ஏகநாயகாய நமஹ. ஓம் ஸ்ருதி பிரகாஷாய நமஹ. ஓம் ஸ்ருதிமதே நமஹ. ஓம் ஏகபந்தவே நமஹ. ஓம் அநேக த்ருஷே நமஹ. ஓம் ஸ்ரீவத்சல சிவாரம்பாய நமஹ. ஓம் சாந்தபத்ராய நமஹ. ஓம் சமாயேஷசே நமஹ. ஓம் பூஷயாய நமஹ. ஓம் பூஷணாய நமஹ. ஓம் பூதயே நமஹ. ஓம் பூதிகிருதே நமஹ. ஓம் பூதபாவனாய நமஹ. ஓம் அகம்பாய நமஹ. ஓம் பக்திகாயாய நமஹ. ஓம் காலஹானயே நமஹ. ஓம் கலாவிபவே நமஹ. ஓம் சத்யவிரத மகாத்யாகினே நமஹ. ஓம் நித்யசாந்தி பராயணாய நமஹ. ஓம் பரார்த்தவிருத்தயே வரதாய நமஹ. ஓம் விரக்தாய நமஹ. ஓம் விசாரதாய நமஹ. ஓம் சுபதாய நமஹ. ஓம் சுபகர்த்ரே நமஹ. ஓம் சுபநாம்னே நமஹ. ஓம் ஸ்வயம் சுபாய நமஹ. ஓம் அனர்த்திதாய நமஹ. ஓம் குணக்ராஹிணே நமஹ. ஓம் அகர்த்ரே நமஹ. ஓம் கனகப்ரபாய நமஹ. ஓம் ஸ்வபாவபத்ராய நமஹ. ஓம் மத்யஸ்தாய நமஹ. ஓம் சத்ருக்னாய நமஹ. ஓம் விக்னநாசனாய நமஹ. ஓம் ஷிகண்டினே நமஹ. ஓம் கவசினே நமஹ. ஓம் சூலினே நமஹ. ஓம் ஜடினே நமஹ. ஓம் முண்டினே நமஹ. ஓம் குண்டலினே நமஹ. ஓம் அமிருத்யவே நமஹ. ஓம் சர்வத்ருஷே சிம்ஹாய நமஹ. ஓம் தேஜோராஷயே மகாமணயே நமஹ. ஓம் அசங்கேயாய நமஹ. ஓம் அப்ரமேயாத்மனே நமஹ. ஓம் வீரியவதே நமஹ. ஓம் வீரியகோவிதாய நமஹ. ஓம் வேத்யாய நமஹ. ஓம் வியோகாத்மனே நமஹ. ஓம் சத்தாவரமுனீஸ்வராய நமஹ. ஓம் அனுத்தமாய துராதர்ஷாய நமஹ. ஓம் மதுர பிரியதர்ஷனாய நமஹ. ஓம் சுரேஷாய நமஹ. ஓம் ஸ்மரணாய நமஹ. ஓம் சர்வாய நமஹ. ஓம் சப்தாய நமஹ. ஓம் பிரதபதாம்பராய நமஹ. ஓம் காலபக்ஷாய நமஹ. ஓம் காலகாலாய நமஹ. ஓம் கங்கணீகிருதவாசுகயே நமஹ. ஓம் மகேஷ்வாசாய நமஹ. ஓம் மஹீபர்த்ரே நமஹ. ஓம் நிஷ்கலங்காய நமஹ. ஓம் விஷுங்கலாய நமஹ. ஓம் த்யுமனயேதரணயே நமஹ. ஓம் தன்யாய நமஹ. ஓம் சித்திதாய நமஹ. ஓம் சித்தி சாதனாய நமஹ. ஓம் விஸ்வதஸம்ப்ரவிருத்தாய நமஹ. ஓம் வியுடோரஸ்காய நமஹ. ஓம் மஹாபுஜாய நமஹ. ஓம் சர்வயோனயே நமஹ. ஓம் நிராதங்காய நமஹ. ஓம் நரநாராயண பிரியாய நமஹ. ஓம் நிர்லேபாய நமஹ. ஓம் யதிசங்காத்மனே நமஹ. ஓம் நிர்வ்யங்காய நமஹ. ஓம் வ்யங்கநாசனாய நமஹ. ஓம் ஸ்தவ்யாய நமஹ. ஓம் ஸ்தவப்ரியாய நமஹ. ஓம் ஸ்தோத்ரே நமஹ. ஓம் வ்யாசமூர்த்தயே நமஹ. ஓம் நிராகுலாய நமஹ. ஓம் நிரவத்யமயோபாயாய நமஹ. ஓம் வித்யாராஷயே நமஹ. ஓம் சத்கிருதாய நமஹ. ஓம் பிரசாந்த புத்தயே நமஹ. ஓம் அக்ஷுண்ணாய நமஹ. ஓம் சங்கிரஹாய நமஹ. ஓம் நித்யசுந்தராய நமஹ. ஓம் வையாக்ரதுர்யாய நமஹ. ஓம் தாத்ரீஷாய நமஹ. ஓம் சங்கல்பாய நமஹ. ஓம் சர்வரீபதயே நமஹ. ஓம் பரமார்த்த குரவே நமஹ. ஓம் தத்தாய நமஹ. ஓம் சூரயே நமஹ. ஓம் ஆஶ்ரித வத்சலாய நமஹ. ஓம் சோமாய நமஹ. ஓம் ரசஜ்ஞாய நமஹ. ஓம் ரசதாய நமஹ. ஓம் சர்வசத்வாவலம்பனாய நமஹ. இதி ஸ்ரீ சிவமஹாபுராணே சதுர்த்யாம் கோடிருத்ரசம்ஹிதாயாம் சிவசஹஸ்ரநாம வர்ணனம் நாம பஞ்சத்ரிம்சோத்யாயம்.

0: Om Namah Shivaya. Dear users of Shaivam.org, we are very much delighted to let you all know that due to the shower of grace from Almighty Lord Shiva and the continuous support from esteemed users like you, our Shaivam.org website had passed 26 successful years of service in the world of Shaivam, and it is all set to sustain the same with lot more new features in the forthcoming years as well. Adding to that, like one more diamond embedded to the golden crown, we are pleased to inform the existence of a new radio, Shiva Tattvam, specifically designed to telecast Shaiva discourses. It's a humble request to you to listen that as well and extend your support. Now you can listen all the Shaiva discourses being scheduled in Shaiva Lahari and Thiruneriya Tamilosi radios in Shiva Tattvam radio only. Thanks for your esteemed support. ఓం నమ శివాయ.
1: లోపల నుంచి వచ్చి బయటకు నిండిపోతే బయట నుంచి శుద్ధి చేసుకుంటూ లోపలికి వెళ్ళాలి. అలా చేయగలిగే శక్తి రుద్రానికి ఉంది. అందుకే ఇదంతా చేసి తన్మే మన శివ సంకల్పమస్తు అని హృదయ స్థానంలో మరికొన్ని మంత్రాలు చెప్తారు. అసలు మహాన్యాసం గురించి చెప్పుకుంటేనే చక్కగా 15 రోజులు చెప్పుకోవచ్చు. అంత విషయం ఉంది మనకి. కానీ మహాన్యాసాన్ని ఇప్పుడు ఒక్కసారి భావిస్తే చాలు. మహాన్యాసం జరిగిన భావన వచ్చిందా లేదా? చాలండి, భావన చాలు. మన త్వగస్థిగత ఈ సర్వపాపై ఆ రుద్రుడు తొలగించుగాక. ఈ సర్వపాపములను తొలగించుగాక. దీని రౌద్రీకరణం అంటారు. రౌద్రీకరణం అంటే రుద్రమయం చేసుకోవడం. రుద్ర తేజస్సుతో శరీరం నింపుకుంటే అలా నిండిపోయిన వాడిని చూసి దేవతలు నమస్కరిస్తారు, క్షుద్రములన్నీ తొలగిపోతాయి. ఈ మాటే చెప్తారు శంకరులు. వక్షస్థాడన శంకయా విచలితో వైవస్వత. అటువంటి వాడి దగ్గర యముడు వెళ్ళడానికి భయపడతట, గుండె తడుపుకుంటట. ఎందుకంటే ఒకప్పుడు శివభక్తుల దగ్గరికి వెళితే గొప్ప సన్మానం జరిగింది. ఆ పరమశివుడు వచ్చి ఒక్క తాపు తన్నాడు అడంకాలతో. అందుకు అటువంటి వాడి దగ్గరికి వెళ్ళడం యమకింకరులు కానీ ఇతర క్షుద్రశక్తులు కానీ వాడిని హింసించడానికి రాదు. అది రుద్రాధ్యాయనకు ఉన్నటువంటి శక్తి. అందుకు మహాన్యాసం చేసి శుద్ధుడై అప్పుడు రుద్రాన్ని వినియోగించుతున్నాడు. దీని ద్వారా వాడు ఏమయ్యేట? వాడే రుద్రుడైపోయట. ఇది విశేషించండి. ఇలా చెప్పగలిగే సంస్కృతి ఎక్కడైనా ఉందా అండి? ఒక భారతదేశంలో ఉంది. నువ్వు రుద్రుడు కాకపోతే రుద్రుణ్ణి పూజించగన్నారు. ఇంకెవరా మాటలే, నా రుద్రో రుద్రమచ్చే ఎత్తు. నువ్వు రుద్రుడు అవ్వయ్యా. కుళ్ళిపోయిన పండుని భగవంతుడికి నివేదన చేయడానికి ఎవరైనా సిద్ధపడతారా? మకిలి పట్టిన పువ్వుని భగవంతుడికి ఇస్తారా? మరి అశుద్ధితో కూడిన దేహంతో భగవంతుని అర్చించడానికి సిద్ధపడడం పాపమే కదా. అందుకు ముందు దాన్ని శుద్ధం చేసుకోవాలి. దానికి మళ్ళీ రుద్రుడే ముందు. అందుకు మహాన్యాసంతో శుద్ధం చేసుకుంటే అప్పుడు నీ శరీరంలో రుద్ర ఇతరములు ఏవైతే ఉన్నాయో అవి తొలగి నువ్వే రుద్రుడు అవుతున్నావు. అదే సారూప్యం తవ పూజని శివ మహాదేవేతి సంకీర్తనే అని శివానంద లహరిలో చెప్పారు. ఈ సారూప్య స్థితి వచ్చి సర్వం ఆత్మానం రుద్రరూపిణి ధ్యాయేత్. ఆ రుద్రుణ్ణి ముందు నీయందు ధ్యానించు అన్నాడు. ఆ విశేషం చూడండి ఇక్కడ. ఆ రుద్రుడు ఎలా ఉన్నాడో ఒక్కసారి మనం ధ్యానం చేద్దాం. ఆ ధ్యాన ప్రక్రియ చాలా గొప్ప విశేషం. ఆత్మని రుద్రుడిగా ధ్యానించడం, ఆ స్వరూపాన్ని ఆవిష్కరించుకోవడం. అంటే పరమేశ్వరుణ్ణి మనం ధ్యానించేటప్పుడు ఎలా ధ్యానిస్తున్నాం? ఎక్కడో కైలాసంలో ఉన్నవాడినే ధ్యానించచ్చు, కానీ ఎక్కడ ధ్యానిస్తున్నాం? అమృతంతో తడిసిపోయినట్ట పరమేశ్వరుడు. అలా అమృతంతో తడిసిపోయినటువంటి పరమేశ్వరుణ్ణి శుద్ధ స్ఫటికము వలె ప్రకాశిస్తున్న తెల్లని ఛాయవాడిని హృదయమారా ధ్యానించి అప్పుడు ఆవాహన చేస్తారు ఎదురుగా ఉన్న లింగంలోకి. ఇది చెప్పడం ఏంటంటే కేవలం మహాన్యాసం గురించో రుద్రం గురించో చెప్పడం కాదు, భారతీయ పూజా విధానం మీద మీకు అవగాహన కలగాలి. అది ఇక్కడ విశేషం. ఏ విధంగా అర్చన చేస్తున్నామంటే ప్రాణ ప్రతిష్టాపన అని. ఎవడి ప్రాణాలను తెచ్చి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తాం? ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాం అంటే నీ లోపల ఉన్న ఆత్మ చైతన్యమును ప్రాణము ద్వారా తీసుకొచ్చి ప్రతిష్ట చేస్తున్నాం అని అర్థం. ప్రాణ ప్రతిష్టాపన అంటే ప్రాణాలను తెచ్చి ప్రతిష్టాపన చేయడం కాదు, నీ ప్రాణశక్తి ద్వారా పరమేశ్వరుని ప్రతిష్ట చేస్తున్నాం. ఏ పరమేశ్వరుణ్ణి? నీ లోపల ప్రాణశక్తికి ఎవడు హేతువో అతడిని నీ ప్రాణముల ద్వారా తీసుకొస్తున్నాం. అందుకు ఆ స్వరూపాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. శుద్ధ స్ఫటిక శంఖాసం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్పాభరణ భూషితం నీలగ్రీవం శశాంకావం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్ర చర్మోత్తరీయంచ వరేణ్యం అభయప్రదం కమండల్ వక్షసూత్రాజ్యైరన్వితం శూలపాణినం జ్వలంతం పింగళజటం శిఖాముద్యోతకారిణం అమృతేనాప్లుతం హృష్టం ఉమాదేహార్ధధారిణం దివ్య సింహాసనాశయనం, దివ్య భోగ సమన్వితం, దిగ్దేవతా సమాయుక్తం, సురాసుర నమస్కృతం, నిత్యంచ శాశ్వతం, శుద్ధం, ధ్రువం, అక్షరం, అవ్యయం, సర్వవ్యాపినమీశానం, రుద్రం వై విశ్వరూపిణం, ఏవం ధ్యాత్వా వ్రతం సమ్యక్ తతో యజనమారభేత్. ఇది రుద్రస్వరూపాన్ని మొత్తం చూపించారు. మన ఎదురుగా కనిపించిన ఆ దివ్యమంగళ విగ్రహం 10 చేతులతో, 5 ముఖాలతో, పింగళ జట ఎర్రని జటలతో, దానిలో తెల్లని చంద్రలేఖతో గంగాధరుడై ప్రకాశిస్తూ ఉన్నాడు, వృషభ వాహనుడై ఉన్నాడు, నీలకంఠుడై ఉన్నాడు, నాగయజ్ఞోపవీతం ధరించి ఉన్నాడు. ఆయన చుట్టూ కూడా దిగ్దేవతలు గుర్చుకుంటున్నారు. సర్వ దేవతలు, సిద్ధులు, మహర్షులు ఆ పరమేశ్వరుని సంకీర్తన చేస్తున్నారు. ఇలా కనబడ్డ ఆ సగుణ స్వరూపం నిజానికి ఏది? నిత్యంచ శాశ్వతం, శుద్ధం, ధ్రువం, అక్షరం, అవ్యయం, సర్వవ్యాపినం అనడంలో నిర్గుణమైన పరమాత్మతత్వాన్ని చూపించారు. అదే ఇది అని చెప్పి విశ్వరూపిణం, విశ్వమంతా వ్యాపించి ఉన్న ఒక మహారుద్రస్వరూపం నీ ముందు ఉన్నది, దాన్ని ధ్యానించి ఇప్పుడు వాడు ప్రాణప్రతిష్ఠాపన చేస్తున్నాడు. అది ఎలాగూ అనేది ఒక్కసారి మీరు గమనించితే, ఇప్పుడు నేను చెప్పిన దాని మీద ఎప్పుడైనా రుద్రాభిషేకం చేస్తే వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు ఆలోచించండి. అందులో ఏం చెప్తారు? అగ్నిర్మే వాచిశ్రిత వాగ్హృదయే హృదయ మహి అహమృతే అమృతం బ్రహ్మణి. ఇది చాలండి అర్థం చేసుకోవడానికి. తెలిసి నా వాక్కు పలుకుతోంది. ముందు వాక్కు గురించి చెప్తాను, ఎందుకంటే ముందు ఎక్స్ప్రెషన్ కదా. ఈ వాక్కు పలకడానికి కారణం ఎవరు? అగ్ని. ఆ దేవత లేకపోతే ఇది పలకదు. అగ్నిర్మే వాచిశ్రిత, అగ్ని నా వాక్కునందున్నాడు. ఈ వాక్ ఎక్కడుంది? వాగ్హృదయే. ఈ వాక్ ఎక్కడి నుంచి వచ్చింది? హృదయంలోంచి వచ్చింది. కనుక హృదయంలోది ఈ వాక్. ఈ హృదయం ఎక్కడిది? నేను అనే భావన యందు ఈ హృదయం అనేది ఉంది. నేను అనే భావన యందు ఈ మనస్సు ఉంది. అందుకు హృదయం మయి. ఈ నేను అనే భావన ఎక్కడున్నది? అహం అమృతే. నేను అమృతతత్వమైనటువంటి, నాలో ఉన్న అమృతత్వం ఉంది, జీవత్వం అందులో ఉంది. ఇది ఎక్కడుంది? అమృతం బ్రహ్మణి, బ్రహ్మమునందుంది. అహం బ్రహ్మాస్మికి ఇంతకన్నా అధ్యయనం కావాలా చెప్పండి. ఇలా వాక్కు నుండి నుంచి నువ్వు వెళ్ళు. సరే, వాక్కు ఎలాగో కన్నలాగా, ఇలాగ నా ప్రాణశక్తి ఇన్ని రకములుగా ప్రసరించి వస్తున్నది, అది తెచ్చి జానిస్తాడు. అక్కడ అతను చెప్తూ ఉంటాడు ఏమని? బిల్వదనం పట్టుకున్నారా? శివలింగం మీద పెట్టారా? అగ్నిర్మయ వాచసిత వాగ్రదే హృదయమయ్య అమృతం బ్రహ్మని అక్కడ పెట్టి ఇక్కడ పెట్టి ఇక్కడ పెట్టండి, కన్ఫ్యూజన్ అటో ఇటో అనుకుంటూ ఉంటాం. దానికి అర్థం ఏంటంటే, ఇక్కడ ఉన్నది ఏదుందో దానిని మనం మన ప్రాణశక్తి ద్వారా తీసుకువచ్చి బాహ్యంలో ఆరాధన చేసి అది విశ్వవ్యాపకమైన మహాశక్తిని దానిలో జనరేట్ చే మొత్తం తీసుకొచ్చాం. తీసుకొచ్చి ఏం చేస్తున్నాం? ఉద్వాసన చెప్పాను చివరికి. ఉద్వాసన అంటే మళ్ళీ తన యొక్క ఉత్కృష్టమైన వాసస్థానంలోకి పంపించడం. ఏది ఉత్కృష్టమైన వాసం? ఎత్తుగా పెట్టడం. ఎత్తుగా పెట్టడం అంటే అర్థం ఏంటండి? నువ్వు చూస్తున్న వాటికి పైన పెట్టడం. నువ్వు చూస్తున్నవి ఏమిటి? ఈ ఇంద్రియములు, వాసనలు, తన్మాత్రలు, వీటన్నిటికీ ఎత్తులు పెట్టడం అంటే దాని యొక్క అసలు స్థానమైన ఆత్మయందు దాన్ని ఉంచుట. అక్కడికి తీసుకెళ్లి పెట్టేటప్పుడు ఇప్పుడు ఏమైంది? అది విశ్వరూపిణమైన రుద్రతేజం కనుక ఇంకా నీ నుంచి అదే ప్రసరిస్తూ ఉంటుంది. అది ఈశ్వరారాధనలో ఉన్న మర్మం. ఇది తెలుసుకోవడానికి మీకు ఆ జ్ఞానమంతా ఇవ్వగలగడం రుద్రంలో చెప్పాడు గనక ఆరాధన అంతా రుద్రంతోనే చేస్తున్నాడు. ఇక్కడ నుంచి 11 అనువాకాలు వాడు అభిషేకానికో పూజకో వినియోగిస్తున్నాడు. ఆ వినియోగించబడడం ఏం చేస్తున్నది? విశ్వవ్యాపినం ఈశానం అన్నారే, విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేస్తున్నది అని అర్థం. ఆ విశ్వవ్యాపకుడైన ఈశానుణ్ణి తెలియజేసే విద్యే రుద్రం అంటే అర్థం. ఎలాగా ఆ రుద్రుడు విశ్వమంతా నిండిపోయి ఉన్నాడో నీకు ఎరుకలోకి రావడానికి చెప్తున్నాడు అని ఇందులో ఉన్నటువంటి అంతరార్థం. ఇప్పుడు మహాన్యాసం చేసేసాం ఇవాళ, ఇంకా మిగిలింది అభిషేకం. బయట జరుగుతుంది అదే. అయితే ఆ జరగవలసిన అభిషేకాన్ని ప్రారంభించుకుందాం. ఈరోజుకి మహాన్యాసం చెప్పుకున్నాం, పరమేశ్వరుణ్ణి ప్రాణప్రతిష్టాపన చేసుకున్నాం చక్కగా. ఇంకా స్ఫటికలింగాన్ని ఒక్కసారి ధ్యానిద్దాం. ఇప్పుడు చెప్పిన ఆ పరమేశ్వరుని యొక్క స్వరూపం ఆ లింగంలో మనం దర్శిస్తున్నాం. ఆ ధ్యాన శ్లోకం చెప్పుకుని ఆ ధ్యాన శ్లోకంలో చెప్పబడే రుద్రుడేమిటో, రుద్ర నమకం ఏమిటో, దీనికి నమకం అనే పేరేమిటో చెప్పుకుందాం. ఒక్కసారి ఆ ధ్యాన శ్లోకాన్ని మనసారా అనుకుని, ఆపాతాళ నభస్థలంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతి స్ఫాటిక లింగ మౌళి విలసత్ పూర్ణేందు వాంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ జాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. బ్రహ్మాండ వ్యాప్త దేహాః భసిత హిమరుచా భాసమానా భుజంగైః కంఠే కాళాః కపర్దాః కలిత శశికళాశ్చండ కోదండ హస్తాః త్ర్యక్షా రుద్రాక్షమాలాః సలలిత వపుషా శాంభవా మూర్తిభేదాః రుద్రాః శ్రీరుద్రసూక్త ప్రకటిత విభవాః న ప్రయచ్ఛంతు సౌక్ష్యం. వేదంలో ఒక భాగంలో రుద్రో ఏషో అగ్నిహి రుద్రః అని మంత్రం ఉన్నది. ఈ అగ్నియే రుద్రుడు అని చెప్పబడుతూ మంత్రం ఉన్నది. మహాయజ్ఞములన్నీ చేసిన ఫలితం రుద్ర పారాయణ వల్ల వస్తున్నది అని చెప్పడం కారణం ఏంటంటే, యజ్ఞముల్లో ఏ పరమేశ్వరుడు ఉపాసింపబడుతున్నాడో ఆయన ఇందులో పరిపూర్ణంగా ప్రతిష్ఠింపబడ్డాడు. యజ్ఞముల్లో మనం అగ్నిహోత్రాన్ని ఆరాధిస్తాం. అగ్ని వేరు, అగ్నిహోత్రం వేరు. అగ్నిహోత్రం అంటే మన ఆరాధించే అగ్నిని అగ్నిహోత్రం అంట. యజ్ఞాగ్ని కుండంలో ఏ అగ్నిని రగుల్చుతున్నామో దాన్ని, ఆ రగిల్చిన అగ్ని ఎందు దేనిని ఆవహింపజేస్తున్నాం? పంచభూతాలలో ఒకడైన అగ్నిని మనం అందులో ఆవహింపజేయడం లేదు. పంచభూతాలకి ఏది మూలమో ఆ అగ్నిని అందులో ఆవహింపజేస్తున్నాం. అది పరమేశ్వరమయమైనటువంటి అగ్ని, దాన్నే మనం చిదగ్ఞనండి. ఆ పరమేశ్వర భావాన్ని అందులో మనం తీసుకొచ్చి అందులో ఆహుతులు వేస్తున్నాం. ఆ వేసిన ప్రతి ఆహుతి ఆయా దేవతకి చేర్చుతున్నవాడు ఆ పరమేశ్వరుడు. ఎందుకని, సర్వదేవతామయుడు గనక. ఇప్పుడు మనకి రుద్రుడు అనగానే ఆ అగ్నిస్వరూపుడు అని తెలియాలి. అందుకే రుద్రాన్ని అగ్నిగా ఆరాధించి యజ్ఞంలో వినియోగించడం కనిపిస్తున్నది, అభిషేకంలో వినియోగించడం కనిపిస్తున్నది. ఈ రుద్రాన్నంతటిని మనం కూర్చుని పారాయణ చేసినప్పుడు ఒక మహాగ్నిని రగిల్చి ఆహుతులు చేస్తే ఆ యజ్ఞంలో ఎంత ఫలితమో అంత వస్తుంది. అంటే ఏమని మనకు తెలియబడుతున్నాడు, అగ్నిస్వరూపుడు అని తెలియబడుతున్నాడు. అంటే పరమేశ్వరుని అగ్నిస్వరూపంగా ఆరాధిస్తున్నాం. ఇప్పుడు ఒక్కసారి మీరు ఈశ్వర స్వరూపాన్ని భావన చేస్తే యజ్ఞాగ్ని తత్వం అంతా ఈశ్వర స్వరూపంలో ఎలా ఉందో మీరు గమనించవచ్చు. శివుని యొక్క జటాజూటం పింగళ జటలు అంటారు, ఎర్రని జటాజూటం అయినది. ఆ జటాజూటంతో ఉన్న పరమేశ్వరుని యొక్క ఆ జూట భాగంలో ఉన్నది గంగ, చంద్రవంక, నెలవంక. ఈ రెండు ఏమిటి? రసతత్వానికి సంకేతం. రసము అని అంటాం. ఈయన ఏమయ్యాడు? అగ్ని అయ్యాడు. మన యజ్ఞాగ్నిని రగిల్చినప్పుడు ఆ అగ్ని ప్రజ్వరిల్లడానికి అందులో ఏం వేస్తాం? ఆజ్యం వేస్తాం. ఆజ్యమే అక్కడ రసము. సోమము అంటే రసము అని అంటాం. ఆ యజ్ఞ ద్రవ్యమే సోమము. ఈ ఆజ్యం వల్ల అగ్ని రగులుతుంది. ఈ ఆజ్యం దేని వల్ల వస్తుంది? అగ్నికి వల్లే ఆజ్యం వస్తున్నది. ఈ ఆజ్యం అగ్నికి హేతువై అగ్ని వల్ల ఆజ్యం మళ్ళీ ఉత్పన్నమై పరస్పరం దీనితో ఒక మహాశక్తి ఉత్పన్నమవుతున్నది. అది మనకు సర్వదేవతామయంగా గోచరిస్తున్నది. ఈ ఫార్ములా విశ్వమంతా వ్యాపించి ఉన్నది. ఇక్కడ మనం రుద్ర విజ్ఞానం, వేద యజ్ఞ విజ్ఞానం కలిపి చూడాలి. విశ్వమంతా కూడా ఇదే సూత్రం వర్తించి ఉంది. అందుకే వైదిక సంప్రదాయం తెలిసినటువంటి మన శివపురాణం మొదలైనవన్నీ కూడా అగ్ని సోమాత్మకం జగత్ అనే ఒక సూత్రాన్ని ఇచ్చింది. యూనివర్స్, విశ్వం ఎలా ఫార్మ్ అయింది అనేది సూత్రం అది. అగ్ని సోమాత్మకం జగత్. అగ్ని యొక్క లక్షణములైన ఉష్ణత, కాంతి అవి తీసుకుని, ఆర్ద్రత సోమము యొక్క లక్షణం, తడి, చల్లదనం ఇవి సోమము యొక్క లక్షణం. ఈ రెండిటి యొక్క కలయిక వల్ల శక్తి అనేది ఉత్పన్నమవుతున్నది అని. పదార్థ నిర్మాణం కూడా ఈ రెండిటి వల్లే జరుగుతుంది. ఈ అగ్ని సోమముల యొక్క అనుపాతములు అంటే డిఫరెంట్ ప్రపోర్షన్స్, వీటి కలయికలోనే ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, ఘన పదార్థాలు కూడా నిర్మాణమవుతూ ఉన్నాయి. ఇలా సర్వ జగత్తు కూడా అగ్ని సోమములతోనే ఏర్పడింది అని మనకు వేద విజ్ఞానం చెప్తున్నది. ఈ అగ్ని సోమాత్మకమైనది దేని నుంచి ఏది ఉత్పన్నమైందో మనం చెప్పలేం, కానీ ఒకదానికొకటి పరస్పర ఆధార ఆధేయములు అని తెలుస్తుంది. ఈ విషయాన్నంతటిని గ్రహింపజేసేటువంటి గొప్ప సంస్కృతి భారతీయ యజ్ఞ సంస్కృతి. ఈ యజ్ఞ సంస్కృతిలో ఏం చేశారు? అగ్నిని రగుల్చుతున్నారు, ఆజ్యం వేస్తున్నారు. వేసి సర్వదేవతాశక్తుల్ని అందులోంచి మనం పొందుతున్నాం. ఈ వేసినప్పుడు అగ్ని శిఖలలో ఆ ఆహుతులు సోమరసం పడుతూ ఉంటే ఆ దృశ్యాన్ని ఒక్కసారి మీరు భావన చేయండి. పరమేశ్వరుడు ఆ అగ్ని జటలలో సోమము గంగని నెలవంకని ధరించడం అదే తత్వం. ఆ అగ్ని యజ్ఞాగ్ని తత్వమే ఆ రుద్రుని యొక్క స్వరూపం. నిజంగా ఆయన జటల్లో అగ్నిని చూపిస్తున్నా, ఈ వ్యక్తమయ్యేటువంటి అగ్నికి సోమానికి ఆయన యొక్క పరతత్వమే ఆధారం. ఈ పరతత్వం నిర్వికారం, అందుకే ఆయన శుద్ధ స్ఫటిక సంకాసుడై ప్రకాశిస్తూ ఉన్నటువంటి వాడు. ఈయనకి అగ్ని అని పేరు ఎందుకు వచ్చిందంటే, పరమేశ్వరుణ్ణి వేదం అగ్ని అనడంలో కారణం అగ్రే నియతి ఇది అగ్నిహి అని, ముందు ఉన్నవాడు అని అర్థం. సృష్టికి పూర్వమే ఉన్న పరం జ్యోతి స్వరూపుడు ఆ పరమేశ్వరుడు. ఇలా జగన్ నిర్వహణ అంతా కూడా ఒక మహాయజ్ఞం అని, ఆ యజ్ఞతత్వాన్ని మనం దీనిలో చూస్తూ ఉన్నాం. ఈ కారణం చేతనే అగ్నిలో మనం ఆహుతులు వేసి ఎలా ఆరాధిస్తున్నామో అదే విషయాన్ని మనం లింగంగా అభిషేకం చేసినప్పుడు అదే తత్వాన్ని మనం గ్రహిస్తున్నాం. అగ్ని సోమాత్మకమనే తత్వ గ్రహణమే శివుడికి అభిషేకం చేయడంలో ఉన్న వైదిక అర్థం. మిగిలిన అర్థములు ఎన్ని చెప్పుకున్నప్పటికీ కూడా వైదిక సంప్రదాయ అర్థం అంటే లింగార్చన, అగ్నిహోత్రంలో యజ్ఞం చేయడం రెండు ఒకటి. అంటే రుద్రుణ్ణి మనం భావించేటప్పుడు ఈ అగ్నిమయ స్వరూపాన్ని గ్రహిస్తున్నాం. శివునికి ఈ రుద్ర అని పేరు పిలవగానే ఒక శక్తి మనకు వస్తుంది. ఒకే పరమేశ్వరుడు అయినప్పటికీ ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క శక్తిని వ్యక్తం చేస్తాడు. శివుడు అనేది త్రిగుణాలకి అతీతమైన పరమేశ్వరుని యొక్క స్వరూపం. ఈ త్రిగుణాత్మక జగత్తుగా ఆయన విస్తరించినప్పుడు ఈ అగ్ని సోమాత్మకమై వస్తున్నాడు, అప్పుడు ఆయన రుద్రుడు అవుతున్నాడు. రుద్ర అనే శబ్దాన్ని మీరు పరిశీలించితే అందులో రకారం అనేది మీకు రెండు మార్లు కనిపిస్తుంది. రుద్ర అని రౌ అన్నప్పుడు రా ఊ ఉంది, దా కింద మళ్ళీ రా ఉంది, అంటే ఎక్కువ ఏదుంది, రకార బాహుళ్యం దీనిలో ఉన్నది. రుద్ర అన్నప్పుడు మనలో ప్రధానంగా వ్యక్తమయ్యేది రకారమే. రకారం అగ్ని బీజం శా అని చెప్తున్నారు శాస్త్రరీత్యా. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క బీజం ఉంటుంది, అలాగే రా అనేది అగ్ని బీజం. అందుకే రుద్ర అన్నప్పుడు మీకు ఈ అగ్నితత్వం వ్యక్తమవుతుంది. ఈ అగ్ని ఇదే తపస్సనండి, జ్ఞానమండి, ఏదనండి విశ్వానికి మూలమైన అగ్నిశక్తి రుద్రలో ఉన్నది. అందులో ద్ర అనే శబ్దం ద్రవతి ద్రావయతి ఇది ద్ర అని చూస్తే అది సోమతత్వాన్ని కూడా మనకు చెప్తున్నది. కనుక రుద్ర అనే మాటలోనే అగ్ని సోమం అనే లక్షణం ఉంది. మన భగవన్ నామాల్లో ఇన్ని అంతరార్థాలు ఉంటాయండి. కేవలం నిఘంటు అర్థాలు డిక్షనరీ మీనింగ్ మాత్రమే కాదు, ఆ నామంలో ఉన్న ఈ సౌండ్ ఉన్నదే అది విశేషం. అందుకే భగవన్ నామాలలో అర్ధశక్తి శబ్దశక్తి అని రెండు శక్తులు ఉంటాయి. ఇది శబ్దశక్తి ప్రకారం ఈ రుద్ర అనేది మొత్తం యజ్ఞతత్వాన్నంతటిని చెప్తున్నది. అందుకు రుద్ర అన్నప్పుడు ఆ పరిపూర్ణమైన యజ్ఞతత్వాన్ని మనం భావన చేస్తున్నాం. ఇక్కడ ఈ రుద్ర శబ్దానికి ఎన్ని అర్థములున్నాయో మనకి నిరుక్తం అనే ఒక శాస్త్రం ఉన్నది, దాని ఆధారంగా మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. నిరుక్తము అంటే వైదిక శబ్దాలకి నిఘంటువుని నిరుక్తం అంటారు. మామూలు సంస్కృత భాషతో వేదానికి అర్థం చెప్పకూడదు, చెప్పాలని ప్రయత్నించిన దోషం. వేదానికి అర్థం చెప్పాలి అంటే ప్రధానంగా ఆరు అంగములు అవసరం: శిక్ష, వ్యాకరణ, ఛంద, నిరుక్త, జ్యోతిష, కల్పములు. కొన్ని చోట్ల జ్యోతిష సంకేతాలుంటాయి, కొన్ని చోట్ల యజ్ఞమునకు వాడబడేటువంటి క్రియా పద్ధతులు ఉంటాయి. అవి తెలుసుకోవాలంటే కల్పశాస్త్రం చూడాలి, జ్యోతిషాస్త్రం చూడాలి. అలాగే శబ్దానికి ఎన్ని ఎన్ని అర్థాలు తీయచ్చు, దాని ధాతువు ఏమిటి, దాని స్వరూపం ఏమిటి తెలుసుకోవడానికి వ్యాకరణం చూడాలి. దీనికి తోడు నిరుక్తం వైదిక సంప్రదాయం ప్రకారంగా శబ్దానికి అర్థం చెప్పండి. ఈ రకములుగా శిక్ష, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష, కల్పాదులు అవసరం. ఇవి కాక పురాణ ఇతిహాసాలు అవసరం. నీటితోనే వేదానికి మనం అర్థం చెప్పగలం. ఎందుకంటే ఇతిహాస పురాణాభ్యాం వేదం సముప బ్రహ్మయేత్ అన్నారు. ఇతిహాస పురాణముల ద్వారా వేదము పరిపూర్ణంగా వ్యాపించి అర్థం చెప్పబడుతున్నది అని. ఇవి చదవకుండా వేదానికి అర్థం చెప్పాలని ఎవడైనా బయలుదేరితే వేదమాత భయపడుతుంది. విభేత్యల్పశ్రుతాద్వేదో మామయం ప్రహరిష్యతి, అయ్యో వీడు విడివిడి జ్ఞానంతో నాకు అర్థం చెప్పడానికి వస్తున్నాడే అని వేదమాత భయపెడుతుంది. ఇప్పుడు ఆ భయపెట్టే వాళ్ళే ఎక్కువగా కనిపిస్తున్నారు. అందుకు అన్ని చోట్ల వేదానికి నిఘంట అర్థాలు చెప్తే సరిపోదు. అజహ అనే మాటకి మేక అని చెప్పచ్చు, జన్మరహితులైన బ్రహ్మమని చెప్పచ్చు, చతుర్ముఖ బ్రహ్మను కూడా చెప్పచ్చు. ఎక్కడేది చెప్పాలో తెలియాలి, ఏ వినియోగంలో ఏది చెప్పాలని ఇన్ని అర్థాలుంటాయి. అందుకే వేదానికి అర్థం చెప్పేటప్పుడు ప్రధాన నిరుక్తాన్ని తీసుకుని ఇక్కడ రుద్ర శబ్దంలో మనం ఏదైతే అగ్నిశోమ తత్వాన్ని చెప్పుకున్నామో అలాగే నక్షత్ర వ్యవస్థకు సంబంధించిన అర్థములు ఉన్నాయి. జ్యోతిష్ శాస్త్రపరమైన అర్థములు. దీనిలో ప్రధానంగా ఆర్ద్ర అనే నక్షత్రం గురించి మీరు వినుంటారు. ఈ నక్షత్ర శక్తే ఈశ్వర శక్తి. ఆ రుద్ర మంత్రాకమైనటువంటి శక్తి ఆర్ద్రలో దాగి ఉంది. జ్యోతిషపరమైన ఒక మర్మం ఇది. ఇది కాక నిరుక్త ప్రకారంగా రుద్ర శబ్దానికి అర్థం రోదయతి సర్వం అంతకాలే ఇది రుద్ర అని ఒక అర్థం. అంటే ప్రళయకాలంలో అందరినీ ఏడిపిస్తాడు ఆయన. ఎలా ఏడిపిస్తాడు? దేవతలు కూడా భయపడిపోతూ ఉంటారు ఆ మహాప్రళయంలో. అలా అందరినీ భయవిహ్వలుల్ని చేసేటువంటి ప్రళయకారకుడు పరమేశ్వరుడు. ఎందుకంటే ఆయనకున్న లక్షణం ఏంటి చెప్పండి? శాశ్వతత్వం. శాశ్వతుడు ఆయన. ఈ సర్వమును లయింపజేస్తున్న ఆయన లయం కాడు, పైగా లయమైపోతున్న దానిలో ఆయన భాగం కాడు. లయమైపోతున్న దానిలో భాగం కాడు కనుక ఆయనకు దుఃఖం లేదు. ఈ సర్వమునకు ఆయన స్థానమైన వాడు. ఇన్ని దుఃఖములు ఆయా జీవుల కర్మలకి అనుగుణంగా కల్పిస్తూ వాటికి ప్రళయం కలిగిస్తున్నాడు గనక రోదయతి అంటే ఏడిపిస్తున్నవాడు అని అర్థం. రుద్రుడు అంటే ఏడిపించేవాడు. ప్రళయకాలంలోనే కాదండి, మన జీవితంలో కూడా అనేక బ్రహ్మ ప్రళయాలు లాంటివి ఎదురవుతుంటాయి సంఘటనలు. ఆ గండం దాటేటప్పటికీ బ్రహ్మ ప్రళయం అయిందండి అంటాడు ఒకడు. అంటే అలాంటి వేదనలు జీవితంలో కలుగుతాయి. అనేక శక్తులతో మనకి ప్రపంచంలో వేదనలు అనుభవిస్తూ ఉంటాం. కొన్ని మోహంతో దుఃఖం, కొన్ని ద్వేషంతో దుఃఖం, ప్రకృతిపరమైన దుఃఖం, ఇన్ని రకాల దుఃఖాలు జీవితంలో ఉన్నాయి. మనల్ని ఆనందింపజేసేదానికి ఎంత శక్తి ఉందో మనల్ని ఏడిపించేదానికి కూడా అంతే శక్తి ఉంటుంది. నిప్పు కాల్చింది, కాల్చే శక్తి నిప్పుకు ఉంది కదా. దానిలో నువ్వు చెయ్యి పెట్టేవా అది నీ మీదకి వచ్చిందా వేరే విషయం. కాల్చే శక్తి నిప్పుకుంది, ఆ నిప్పును మరొక విధంగా వినియోగించి నువ్వే బాగుపడుతున్నావు, అది నిన్ను కాల్చింది. అంటే ఒకే నిప్పు నిన్ను కాలుస్తోంది, నిన్ను కాపాడుతుంది. అది దేని బట్టి? నీ కర్మానుగుణంగా. అలాగ పరమేశ్వరుడు ఈ ప్రకృతిలో ప్రతి పదార్థం నుండి నీ కర్మానుగుణంగా నిన్ను ఏడిపిస్తున్నాడు ఆయన, అందులో సందేహం లేదు. నీ కర్మానుగుణంగా ఇలా చెయ్యొచ్చండి అంటే రుద్రుడు అంటే అందరిని ఏడిపించేవాడు అన్నమాట. తప్పు చేస్తే రాజైన వాడు ఏం చేస్తాడు? శిక్షిస్తాడు. శిక్ష అనుభవించేవాడికి ఏడుపు రావచ్చు. అయ్యో ఏడుస్తున్నాడు కదా అని రాజు జాలిపడి వదిలేస్తే దేశమంతా నేరగాళ్ళు మిగులుతాడు. మరి రాజు కూడా వాడు చేసిన శిక్షకి అనుగుణంగా వాడిని ఏడిపిస్తున్నాడు కదా. అలా ఏడిపించగలిగే శక్తి ఉన్నవాడే రాజు అవుతాడు. ఈ ఏడిపించేవాడే రక్షిస్తున్నాడు కూడా. అందుకే రుద్ర అనే శబ్దానికి ఏడిపిస్తున్నవాడు అని ఎలా అర్థం ఉన్నదో ఏడుపును పోగొట్టేవాడు అని కూడా అర్థం ఉంది. ఇది నిరుక్తం చెప్పినది, పురాణములు ప్రవచించిన శాస్త్రీయమైన అర్థం. అంతేగాని మన పాండిత్యాలన్నీ చూపించి బట్టతలకి మోకాలికి ముడిపెట్టి అర్థాలు చెప్పడానికి లేదు. సంప్రదాయ సిద్ధమైన అర్థమే చెప్పుకోవాలి. రుద్ర శబ్దానికి రెండవ అర్థం చూడండి. రుద్దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభువు రుద్ర ఇత్యుచ్యతే సద్భి శివ పరమకారణం. శివుడు పరమకారణం, కారణాలకు కూడా కారణమైన రుద్రుడు ఏం చేస్తున్నాడంటే వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. వృత్తుని ద్రవింపజేయవాడు రుద్రుడు. ద్రవింపజేయుట అంటే నశింపజేయుట, కరిగింపజేయుట అని కూడా అర్థం. వృత్ అంటే ఏమిటి? వృత్ అంటే దుఃఖము దుఃఖ కారణము అని చెప్తున్నాడు ఇక్కడ. రుద్దుఃఖం దుఃఖ హేతుర్వా. వృత్ అంటే దుఃఖం దుఃఖ కారణం. ఈ రెండింటిని కూడా ద్రావయతి నాశనం చేసేటువంటి వాడు కనుక రుద్రుడు అని చెప్పి ప్రభువే ఏడిపిస్తాడు, ప్రభువే ఆనందింపజేస్తాడు. క్షమించమని వేడుకుంటే క్షమించగలిగే ఔదార్యం ఉన్నటువంటి వాడు స్వామి. ఆ కారణం చేత ఆనందదాయకుడు దుఃఖ విమోచకుడు. లోకంలో కొందరు దుఃఖ విమోచకులు కనిపిస్తారు. ఆ దుఃఖ విమోచకత్వం ఎలాంటిది అంటే ఏడిచేవాడు కన్నీళ్లు తుడవడం లాంటి. అది కన్నీళ్లు తుడుస్తుంది తప్ప ఏడుపుకి కారణమైనటువంటి దాన్ని తుడవలేదు. లోకంలో ఎవ్వరూ కూడా ఏడుపుని పోగొట్టగలరేమో గాని ఏడుపుకి అసలు కారణాన్ని ఎవరు పోగొట్టలేరు. దుఃఖానికి అసలు కారణం ఏంటి చెప్పండి? ఏదో ఘటనలు అంటాం, ఘటనలేం కాదు. అజ్ఞానం అసలు కారణం దుఃఖానికి, అవిద్య మూల కారణం. దానిని నాశనం చేయగలిగేటువంటి శక్తి ఒక ఆయన వద్ద ఉంది. గురుస్వరూపుడై మన యొక్క అజ్ఞానాన్ని సమూలంగా నాశనం చేస్తే దుఃఖం అనేది లేదు. ఈ అజ్ఞానం చేత పాపం, పాపం చేత అజ్ఞానం పరస్పరం వృద్ధి చెందుతాయి. మన పూర్వకృత పాపముల చేత అజ్ఞానం పేరుకుపోతుంది, అజ్ఞానం చేత మరిన్ని పాపాలు చేస్తాం. అందుకు దుఃఖానికి కారణం పాపం, పాపానికి కారణం అజ్ఞానం. ఈ రెండు కారణాలని సమూలంగా నశింపజేయగలిగే శక్తి పరమేశ్వరునికి మాత్రమే ఉంది గనక దుఃఖం దుఃఖ హేతురువా తద్రావయతిన ప్రభు. దీన్నే మనం మామూలు భాషలో చెప్పాలంటే దుంప తెంచేవాడు అని అంటారు. ఎందుకంటే చెట్టుని పెకలిస్తే లాభం లేదండి, దుంప మిగిలితే మళ్ళీ మొలకెత్తుంది. అందుకే దుంప తెంచడమే మూలాన్ని తీసేయడం అని. మూలమే దుంప అంటే ఆ మూలమేంటి? దుఃఖమూలం. దుఃఖమూలం అజ్ఞానం. ఇప్పుడు పరమేశ్వరుణ్ణి ఈ నిర్వచనం మీరు ఎటువైపు అన్వయించుకున్నా వస్తుంది. ప్రస్తుతం మనకేదో దుఃఖం కలిగింది, ఈ దుఃఖం నుంచి పోగొట్టవయ్యా అని శివుణ్ణి అడుగుతాం. ఆయన పోగొట్టాడు అంతేనా కాదు, మనకు కూడా తెలియని ఆ అజ్ఞానం అనేది ఉందే, దాన్ని గుర్తించడం మహాకష్టం. అజ్ఞానాన్ని గుర్తించడానికి ఒక జ్ఞానం కావాలి, దానిని గుర్తింపజేసి ఆ అజ్ఞానాన్ని కూడా నాశనం చేసేవాడిని గురువు అని అంటాం. అంటే శివుడు గురుస్వరూపంగా బ్రహ్మ విద్యనిచ్చి కైవల్యాన్ని ఇచ్చేవాడుగా కూడా రుద్రుడు, లౌకికంగా కూడా మనకి ఇష్టప్రాప్తి అనిష్ట పరిహారం చేయగలిగేవాడు రుద్రుడు. మనకేదో ఒకటి లభించలేదు, లేదో కూడనిదేదో లభించింది, దానితో దుఃఖం వచ్చింది మనకి. అప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించాం, ఆయన వెంటనే గమనించాడు దీనికి ఏది కారణమో, దాన్ని తొలగించాడు, దానితో ఈ సమస్య పరిష్కరింపబడింది. కొందరు అంటారు ఏమండి ఏదైనా అనారోగ్యం వచ్చినా వ్యాధి వచ్చినా భౌతికమైన ఔషధాలు వాడాలి, కానీ రుద్రం చదువుకో జపం చేసుకో ఇవేమిటండి ఇలాంటివి ఎవడైనా చెప్తాడు, మనదంతా మూఢనమ్మకాలండి అనుకోవడమే పెద్ద మూఢనమ్మకం. వైద్యం చేయించుకోవాలి, ఔషధులు పుచ్చుకోవాలి, ఔషధులతో రోగాలు పోతాయి అనుకుంటే ఎన్నో రోగాలున్న వాళ్ళు ఎన్ని రకాల ఔషధాలు వాడుతున్నా తగ్గని వాళ్ళు మనకి ఎంతోమంది కనిపిస్తున్నారు. తగ్గిన వాళ్ళ కన్నా తగ్గిన వాళ్లే అనేక మంది కనిపిస్తూ ఉంటారు. ఒకడికి పనిచేసే ఔషధం మరొకడికి పనిచేయదు, ఒకడికి వెంటనే ఉపశమనం ఇచ్చే ఔషధం మరొకడికి ఇవ్వదు. పోనీ ఔషధం పని చేయాలన్నా డాక్టర్ పని చేయాలన్నా ఆ ఇద్దరు సరియైన వాళ్ళు వీడికి దొరకాలన్నా మరొకడు వెనకుండాలి, అదే అనుకూలత అనేటువంటిది. సరైన టైంలో సరైన డాక్టరు సరిగ్గా డయాగ్నస్ చేయగలగడం కూడా ఒక యోగం అండి. లేకపోతే ఉట్టి కడుపు నొప్పుని వెళితే క్యాన్సర్ చెప్పి మందులు ఇచ్చి చిట్ట చివరికి అయ్యయ్యో ఇంతేనా అని వామిస్తే తగ్గిపోయింది అని అనేటువంటి వాళ్ళు కూడా కనిపిస్తారు. అంటే వైద్యుడు కూడా సరిగ్గా రోగాన్ని పోల్చి మనకి ఉపకరించాలన్నా ఆ వైద్యుడిలోంచి వచ్చే రుద్రుడు సహకరించాలి మనకి. విషమంతా వ్యాపించిపోయాడు కనుక సరి అయిన వాడు దొరకాలన్నా ఆయనే చేయగలడు, ఎలా బాగు చేసుకుంటాడో ఆయన ఇష్టం అండి. ఇక్కడ కొన్ని కొన్ని జీవితంలో కూడా మనకి సంఘటనలు జరుగుతాయి, అప్పటికవి తేలిగ్గా అనిపిస్తాయి కానీ కొంచెం మీకు ఆలోచిస్తే తర్వాత అర్థమవుతాయి. ఇలాంటి సంఘటనలు ప్రతి వారి జీవితంలో ఉంటాయి, ఒక్క నాకే కాదు, ఇక్కడ చెప్పే స్థానంలో ఉన్నాను కనుక చెప్తున్నాను, కానీ చెప్పడానికి అవకాశం ఇస్తే ఇక్కడ అందరూ చెప్పగలరు. అలాంటి కొన్ని సంఘటనలు ప్రతి వారి జీవితంలో జరుగుతాయి. ఒకసారి భీమవరంలో శివతత్వ ప్రవచనానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్యాంకు ఉద్యోగి వచ్చి ఒకే ఒక్క మాట మీకు చెప్పి వెళ్ళడానికి వచ్చానన్నాడు. ఏమిటండి అంటే అతనికి శరీరంలో భయంకరంగా సొరియాసిస్ వ్యాధి వచ్చింది, కొన్ని సంవత్సరాలు బాధపడ్డాడు, చనిపోదామని కూడా అనుకున్నట్ట ఆయన చిట్ట చివరికి ఆ వ్యాధిని తట్టుకోలేక ఎన్ని మందులు వాడాడు ఆయన తిరగంది లేదు, అనేక చోట్లకు వెళ్ళేట తగ్గలేదు. ఆఖరికి ఒకరోజు ఆ రోజు శివరాత్రి ఆయన ఉదయం నుంచి ఒకటే పని పెట్టుకున్నాడు, తనకు అందుబాటులో ఉన్న ఆ గోదావరి తీరంలో శివాలయాలన్నీ చూశాడట, ముఖ్యంగా అక్కడ పంచారామ క్షేత్రాలు ఉన్నాయి అవన్నీ చూసి శివుడితో ఒకటే అన్నట్ట, నువ్వు తగ్గించేవా సరే సరే, లేకపోతే నేను రేపో మాపో నీ ముందే ప్రాణాలు వదిలేస్తాను గట్టిగా నిర్ణయించుకున్నాడు. ఎందుకంటే వ్యాధి భరించలేకపోతున్నాడు. అలా తిరిగి తిరిగి రోజంతా ఉపవాసం ఉండి రాత్రి ఇంటికి వచ్చిన వెంటనే అతనికి హైదరాబాద్ నగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది, ఇక్కడ ఒక డాక్టర్ దొరికాడు నువ్వు ఒక్కసారి రా అని చెప్తే ఆయన ఆ శివరాత్రిని కూడా చూడకుండా వెంటనే వస్త్రాలు ప్యాక్ చేసుకుని వచ్చేసాడు. వచ్చి మరుసటి రోజే కలిశాడు, మందు వాడిన మరుసటి రోజే అతనికి వ్యాధి తగ్గింది. ఇది జరిగిందని అతను చెప్పాడు. దీని అర్థం ఏంటి? శివుడు వచ్చి నేరుగా తగ్గించాడా? శివుడు ఎక్కడికి రావాలి? శివుడు ఎక్కడ లేడని అప్పుడు ఆ అనుకూలింపు చేసి అలాగా తగ్గించాడు. ఇది పరమేశ్వరుని కృప. ఆశ్రయించిన వాళ్ళకి దుఃఖాన్ని దుఃఖ కారణాన్ని పోగొట్టగలడు, అందుకు రుద్ర అంటే రెండవ అర్థం ఇది. ఏమండి రెండు అర్థాలు ఒక్కడికే ఉంటాయా అంటే మరి ఒక్కడే రెండు పనులు చేస్తున్నాడు, అందుకు రెండు అర్థాలు ఒక్క పేరులోనే పెట్టుకున్నాడు. అంతేకాకుండా మరొకటి చెప్తున్నారు చూడండి, ఋతం సంసార దుఃఖం ద్రావయతి అని వైదిక నిరుక్తమే చెప్పింది. సంసార దుఃఖమును ద్రవింపజేయువాడు, ఎందుకంటే మహర్షుల దృష్టి అంతా దాని మీద ఉంటుంది. ఈ పైపై ఏడుపులు కాదు, చిన్నపిల్లవాడు చాక్లెట్కి ఏడవడం అనేటటువంటిది మనకు సిల్లి, కానీ అదే స్థాయిలో మనముంటే అంతకు మించిన వేదన మరొకట్లేదు. అలాగే మన దుఃఖాలన్నీ కూడా బ్రహ్మవాదులకు చాలా సిల్లి, వాళ్ళు అసలు దుఃఖం ఏంటో వాళ్ళు కనుక్కున్నారు. దాని మూలం తీయాలి అని ప్రయత్నిస్తారు గనక వాళ్ళు ఈ నిర్వచనాన్ని చెప్తారు, సంసార దుఃఖం ద్రావయతి. ఇది మరొక అర్థం. ఇంకొక అర్థం చూడండి, ఋతవు నాదాంతే ద్రవతి ద్రావయతి రుద్రహ. ఇది యోగపరమైన అర్థం, ఇది వైదికమైన అర్థమే. ఋతం అనే శబ్దానికి నాదము అని అర్థం ఉన్నది. ఋతవు నాదాంతే ద్రవతి అని అంటే ఋతము యొక్క అంతము నందు ద్రవించువాడు అని అర్థం చెప్పారు. నాదాంతం అనేది మామూలు విషయం కాదండి, ఇక్కడ తెలియాలంటే కొంత యోగంతో కొంత ఉపాసనతో సంబంధం ఉండాలి. లలితా శాస్త్రంలో మనకి బాగా అలవాటు ఉన్నది గనక దానిలో చక్రముల పేర్లు అందరికీ తెలుసు. ఈ చక్రములతో మనం చేసే సాధన ప్రాణాయామ సాధన. దీనితో ప్రణవాన్ని ప్రాణాయామంగా వినియోగించుతారు. ప్రణవ మంత్రాన్ని ఓం అని, ఈ ఓం అనేటువంటి సాధన చేసినప్పుడు ఇది ఎక్కడికి వెళుతోందో మనం గమనించమన్నాడు. ఆ వెళ్లే స్థానం ఓం అన్నప్పుడు అకార ఉకార మకారాలు అంటాం మనం, కానీ బయటకు వినబడేది వ్యక్తమే అకార ఉకార మకారాలు. దీని వెనకాల అవ్యక్తం చాలా ఉంది, వ్యక్తం కన్నా అవ్యక్తం చాలా విస్తృతి.

0: శివ శివేతి శివేతి శివేతి వా భవ భవేతి భవేతి భవేతి వా హర హరేతి హరేతి హరేతి వా భజ మనః శివమేవ నిరంతరం భజ మనః శివమేవ నిరంతరం సకల భువన భూత భావనాభ్యాం జనన వినాశ విహీన విగ్రహాభ్యాం నరవర యువతీ వపుర్ధరాభ్యాం సతతమహం ప్రణతోస్మి శంకరాభ్యాం శివాయ గురవే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ శ్రీ గురుభ్యో నమః శివమయమైన సభా సదస్సుకు నమస్సులు. శివుని కారుణ్యం, శివుని యొక్క అనుగ్రహం భక్తుల పట్ల ఎలా వర్షించిందో చెప్పేటటువంటి గాథలే శివలీలామృత తరంగాలు.
1: గురించి మనకి మరొక దివ్యమైన గ్రంథంలోకి ప్రవేశించి చెప్పబోతున్నాం. అది ఏమిటి అంటే, ఏ వేదంబు పఠించలూత భుజగం వే శాస్త్రముల్ సూచే తానే విద్యాభ్యసనంబొనర్చకరి చెంచే మంత్రమూహించే బోధావిర్భూత నినాదముల్ చదువులయ్యా కావు నీ పాదసం సేవాశక్తియకాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వర అని దుర్జటి మహాకవి చెప్పారే. ఇక్కడ స్వామి కారుణ్యం లీలా చెప్పేటటువంటి రూపాలు ఎన్నో ఉన్నాయి, పేర్లు ఎన్నో ఉన్నాయి. అందులో శ్రీకాళహస్తీశ్వరుడు ఒకడు. ఆ పేరు వింటే చాలు మనకి, ఎంత ధైర్యం వస్తుందంటే భగవంతుడు నీకు ఎంత శక్తినిచ్చాడయ్యా, మంచి శరీరాన్ని ఇచ్చాడు, ఆలోచించే బుద్ధినిచ్చాడు, బాగగలిగే నోటినిచ్చాడు. అలాంటి నోటితో ఆయన పేరని, అలాంటి శరీరంతో ఆయన ఆర్చించి, అలాంటి బుద్ధితో ఆయన ధ్యానించి తరించకుండా ఇలాంటి పిచ్చి పనులు చేస్తూ కాలం గడుపుతున్నావా అంటే ఏం చేస్తామండి, అంత గొప్పవాళ్ళం మేం కాదండి అంటే, కనీసం పురుగు కన్నా గొప్పవాడివే కదా అని ప్రశ్నిస్తే, ఆ ఒప్పుకుంటానండి అని. ఆ పురుగు కూడా నన్ను సేవించి తరించింది అంటాడు శివుడు. విశేషం అది, పురుగు సైతం శివుణ్ణి సేవించి తరించింది. అందుకే మనం ఈరోజు ప్రథమ శ్లోకంలో నరత్వం దేవత్వం నగవన మృగత్వం మశకత పశుత్వం కీటత్వం భవతు విహగత్వాది జననం సదా త్వత్పాదాబ్జస్మరణ పరమానందలహరి విహారాసక్తంచే హృదయమిహ కిం తేన వపుషా అనే శ్లోకాన్ని ప్రస్తావించుకోవడానికి కారణం ఇది. ఎక్కడ దేవతల నుంచి ఎక్కడ దాకా వచ్చామో చూడండి, పురుగు వరకు అనమాట. ఇన్ని లోకాలు తిరిగి తిరిగి తిరిగి ఇప్పుడు మన కాళహస్తీశ్వర స్వామి చరణ సన్నిధిలో కూర్చోబోతున్నాం. కీటకం కూడా మోక్షం పొందింది అంటే హృదయం ముఖ్యం కానీ శరీరం కాదు. ఆ శరీరంలో ఉన్న హృదయంలో ఉన్న జీవుడు ఎన్ని జన్మల తపస్సంస్కారములు పుంజీభూతం చేసుకుంటే భగవంతుని ఆరాధించగలడు అనేటువంటి దాన్ని అర్థం చేసుకోవాలి మనం. అందుకోసమే మనకి ఎన్ని గ్రంథాలు ఎన్నున్నప్పటికీ కూడా ధూర్జటి రచించినటువంటి శ్రీ కాళహస్తీశ్వర మహాత్మ్యము, కాళహస్తీశ్వర శతకము అని రెండు రత్నాలను ఇచ్చాడు మనకి. అవి పట్టుకున్నా చాలు మనం తరించిపోగలం. అందులోంచి శివత్వ విభూతి ఎంత ప్రసరిస్తుంది అంటే, ఆ కావ్యాలు పుట్టినటువంటి తెలుగు భాషలో పుట్టడం మన అదృష్టం, ఒక్క మాటలో చెప్పాలి. అందుకే విశ్వనాథ వారు అంటారు, మిగిలిన వారి కవిత్వము మనల్ని చదివించి హృదయమును ఒక పాటునకు తెచ్చును అన్నారు. ఒక పాటునకు తెచ్చును అంటే ఒక అనుభూతినిస్తుందిట. మిగిలిన వాళ్ళ కవిత్వం చదివితే ఒక అనుభూతినిస్తుందిట, కానీ ధూర్జటి కవిత్వం అలా కాదుట. మనస్సుని రంజింపజేసి హృదయమునకు పాటునకు తెచ్చి దూరాన శివుడు కనిపించినట్లు చేయును అని చెప్పాడు. శివుడు కనిపించేలా చేస్తుంది ధూర్జటి కవిత్వం. చివరికంటాడు, ఈ ధూర్జటి రచించినటువంటి ఈ సాలెపురుగు, పాము, ఏనుగు, తిన్నడు, నత్కీరుడు వీళ్ళి కథలు చదివి ఆనందించని తెలుగువాని జన్మ ఎందులకు, వాడు తెలుగువాడు అనుకుని ప్రయోజనం ఏమిటి అని చెప్పాడు అనమాట. కనుక మనం తెలుగువాళ్ళం అనే దాన్ని సార్థకం చేసుకోవాలంటే తెలుగుదేవర శ్రీకాళహస్తీశ్వర స్వామిని ఒక్కసారి స్మరించుకుందాం. జగదీశ్వరుడే కానీ మనవాడు అనుకుంటే ఉండే ఆనందం ఒకటి. అందులో మన భాష ఉందే త్రిలింగ భాష కదా, మన భాషలోనే త్రిలింగాలు ఉన్నాయి. శివలింగాలనే హద్దులుగా పెట్టుకున్న గొప్ప రాష్ట్రం మనది. శ్రీశైల మల్లికార్జున స్వామి, కాళహస్తీశ్వర స్వామి, ద్రాక్షారామ భీమేశ్వర స్వామి, కాళేశ్వర స్వామి, వేములవాడ రాజరాజేశ్వర స్వామి, ఎన్ని ఎన్ని పంచారామాలతో కొలువైన అమరేశ్వర స్వామి, కుక్కుటేశ్వర స్వామి, క్షీరారామేశ్వర స్వామి, సోమేశ్వర స్వామి, ఎన్ని పేర్లు ఎన్ని పేర్లు స్వామికి, ఎక్కడ చూసినా కనిపిస్తుంది శివ విభూతి దేశంలో. అందులో ప్రత్యేకించి ఆంధ్రుల ఆరాధ్య దైవంగా ఉన్నటువంటి ఆ శివుడు శ్రీకాళహస్తీశ్వరుడు అని చెప్పుకుంటాం. ఈ శ్రీకాళహస్తీశ్వరుని పైన అత్యద్భుతమైన భావన చేస్తూ ఈయన రచించారు దుర్జడి గారు. దుర్జడి గారు ఏమిటి, తెలుగులో కవులందరూ కూడా ఎవరెవరు శివుడిని ఎలా ఎలా స్తుతించారో చూస్తే మనకు చాలా ఆనందం కలుగుతుంది. మన వాళ్ళైన వాళ్ళు ఆయన్ని ఎలా స్తోత్రం చేశారు. నన్నయ్య గారైతే త్రిధాభిన్నోస్మ్యహం లోకే అని శివుడు చెప్పిన మాటకి మొదటి శ్లోకంలోనే ఆయన చూపించారు. త్రిధాభిన్నాస్మ్యహం లోకే అంటే ఒక్క నేనే మూడయ్యాను అన్నట్టు శివుడు. అంటే నేనే సృష్టికర్తగా అలాగే రక్షకుడిగా హర్తగా బ్రహ్మ విష్ణు మహేశ్వరాత్మకుణ్ణి అన్నట్టు. ఆ మూడింటినీ కలిపి శ్రీవాణి గిరిజాశ్చిరాయ దదతో అన్నారు నన్నయ్య గారు. ప్రత్యేకించి అరణ్యపరమంలో అయితే అర్జునుడి చేత శివునికి చాలా అత్యద్భుతమైన దండకం రచింపజేశారు. నిన్నటి మొన్నటి వరకు కూడా మన దేశంలో సామాన్య జల్లుకు కూడా ఆ దండకం నోటుకొచ్చేది. శ్రీకంఠ లోకేశ లోకోద్భవస్థాను సంహారకారి పురారి మురారి ప్రియ అని ప్రసిద్ధమైనటువంటి శివదండకం. అలాగే నన్నయ్య గారు చేస్తే ఇక తిక్కన గారు హరిహరులిద్దరూ ఒక్కటే అని చెప్పేశారు. ఇంకా ఆయన మొదట వస్తూనే విష్ణు రూపాయ నమ శివాయ అని కొల్చెడి వైదిక ఛాయిత కిచ్చమిచ్చు పరతత్వము గొల్తు నభీష్ట సిద్ధికిన్ అని వేద ప్రతిపాద్యమైన విష్ణు రూపాయ నమ శివాయ అనే మహామంత్రాన్ని ప్రతిపాదించారు. ఇక ఎర్రన్ గారు ఉన్నారా, ఆయన ప్రబంధ పరమేశ్వరుడు, నిత్య శివార్చన పరాయణుడు, శంభుదాసుడు ఆయన. ఆయన పేరే శంభుదాసుడు, జన్మత శైవుడు. కానీ ఆయనకి వాళ్ళ తాతగారు స్వప్నంలో కనబడి మన అభీష్టదైవమైన అహోబల నరసింహస్వామి మీద గ్రంథం రాయవయ్యా అంటే నృసింహ పురాణం అనే గ్రంథాన్ని రచించాడు. అది కాక మహాభారతంలో శేషభాగాన్ని పూరించినటువంటి వాడు ఆయన. ఇక వెంటనే మనకు గుర్తొచ్చేవాడు పోతన గారు కదా. పోతన గారంటే విష్ణు భక్తులు ఒళ్ళు మరచి పరవశించిపోయేటువంటి అపూర్వమైన విష్ణు కథను అందించాడు. ఒక్క పోతన భాగవతం ఆంధ్రజాతిని ఎంత కదిలించింది, ఎంత రస ప్రవాహంలో ముంచెత్తింది, మందార మకరంద మాధుర్యంలో తేలించింది అనేది ఇప్పటికీ మనకు అనుభవమే. అక్షరాలు రానివాడు కూడా పోతన కవిత్వం చదువుకుని ఆనందిస్తూ ఉంటాడు. అందుకే పోతన్న తెలుగుల పుణ్యపేటి అన్నారు. తెలుగు వాళ్ళ పుణ్యాల పెట్టేట పోతన గారు. అంత గొప్ప తేరు పద్యాలు ఇచ్చాడు ఆయన. అంత మహాకృష్ణ భక్తిని పరవశింపజేసిన ఆ పోతన గారు భాగీరథి తీరంలో, ఇది భాగవత అవతారం అవతారికలో కనబడుతుంది మనకి, ప్రథమంలోనే కనబడుతుంది. భాగీరథి తీరంలో ఒక గ్రహణ సమయంలో జపం చేసుకుంటూ ఉన్నట్ట. ఏమిటి అంటే ఆయన రాసుకున్నాడు పంచాక్షరి జపం చేసుకుంటున్నట్ట. పంచాక్షరి జపం చేసుకుంటూ ఉంటే ఆయనకి ఎవరు కనబడ్డారు అంటే మెరుగు చెంగటనుండ మేఘంబు కైవడి ఉవిధ చెంగటనుండ ఉప్పువాడు ఆయన రామచంద్రమూర్తి కనబడ్డట. ఆయన జపం చేస్తున్నది శివుణ్ణి, కనిపించింది రాముడు, వ్రాయమన్నది కృష్ణ కథ. సరే అప్పుడు అన్నాడు పలికెడిది భాగవతమట పలికించడి వాడు రామభద్రుండట, నే పలికిన భవహరమగునట పలికెద వేరుండుగా అధ పలుకగనేలా అని అన్నారు ఆయన. అక్కడితో ఊరుకోలేదు. ప్రారంభ శ్లోకం ఆయన శ్రీ కైవల్య పదంబు చేరుటకునై చింతించెదన్ లోకరక్షైకారంభకు భక్త పాలన కళా సంరంభకున్ దానవోద్రేక స్తంభకు కేళి లోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగనా డింభకున్ శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అని కృష్ణ పరమాత్మ నమస్కరించి వెంటనే అంటాడు. వాలిన భక్తి మృక్యదా, వాలిన భక్తి మృక్యద, ఎవరికి మృక్కుతానంటే అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్ శిఖరి జాముక పద్మమయూకమాలికిన్ బాల శశాంక మౌలికి కపాలికి మన్మత గర్వ పర్వతోన్మూలికి నారదాదిముని ముఖ్య మనస్సర శీరుహాళికిన్ వాలిన భక్తి మృక్యదను అవారిత తాండవ కేళికిన్ దయాశాలికి సూలికిన్. నిరంతరం తాండవం చేస్తే దయామయుడైనటువంటి శూలధారి అయినటువంటి శివునికి నమస్కారం చేస్తూ ఉన్నాను. ఆ శివుడు బాలశశాంకమౌళి, చంద్రలేఖను ధరించినటువంటి వాడు, కపాలి, కపాలము చేబూనినటువంటి వాడు, మన్మథ గర్వ పర్వతోన్మౌళి, మన్మథుడి యొక్క గర్వ పర్వతాన్ని నశింపజేసినటువంటి వాడు, నారదాది ముని ముఖ్య మనస్సరసి రుహాళికిన్, నారదాది మునుల యొక్క హృదయ కమలాలలో నిరంతరం సంచరించే పరమాత్మ అయిన శివునికి నమస్కరిస్తున్నాను అని నమస్కరించి భాగవత రచన చేశాడు. కృష్ణ భక్తులకు అమృతప్రాయమైనటువంటి భాగవతాన్ని రచించిన అతడు శివునికి ఎంత వినయంగా నమస్కరించడమే కాక భాగవతంలో ప్రవేశిస్తే చతుర్థ స్కందంలో దక్షయజ్ఞ ఘట్టంలో శివుని యొక్క వైభవాన్ని ఎంత చక్కగా చెప్తాడు ఆయన. భాగవతాన్ని సమగ్రంగా చూడాలి, భారతాన్ని సమగ్రంగా చూడాలి, సమగ్రంగా మన గ్రంథాలని పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు, చూస్తే చాలు అభేదం కొట్టవచ్చినట్లు ప్రతి గ్రంథం మనకు చెప్తుంది. అక్కడ దక్షిణామూర్తి స్వరూపం చతుర్థ స్కందంలో చాలా విశిష్టంగా చెప్పబడుతుంది. అక్కడ బ్రహ్మాదులు చేసిన స్తోత్రం ఉంది దక్షిణామూర్తికి, అది చూస్తే శివపారమ్యం మనకు చాలా విశిష్టంగా కనబడుతుంది. అటు నుంచి క్రమంగా దశమస్కంధంలోకి వెళితే కృష్ణ కథలో ఆ కృష్ణుణ్ణి ఎంత అందంగా చూపిస్తాడంటే ఆ సౌందర్యమే వేరు. ఆ సౌందర్యంలో స్వామి యొక్క బాలకృష్ణుడు కాస్త ఆయనకి బాల శివుడుగా కనబడతాడు. అది ఎలాగో అంటే తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిర్భూతి పూతగాగ ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగ పాల భాగంబుపై వరగు కావిరి బొట్టు కాముని గెల్చిన కన్నుగాగ కంఠమాలికలోని ఘన నీల రత్నంబు కమనీయమగు మెడకప్పుగాగ హరవల్లులునగ హరవల్లులు కాగ బాలులీల ప్రౌఢ బాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయునట్లు. ఇది పోతన గారు రచించినటువంటి బాలకృష్ణ స్తోత్రం. ఎంత అందంగా భావించారో చూడండి ఇక్కడ. తనువున అంటిన ధరణీపరాగంబు పూసిన నిరిభూతి పూతగాగా. ఆ కృష్ణుడు వ్రేపల్లలో ఒక చోట తిన్నగాలేడు. ఆయన అటు ఇటు తిరుగుతూ అల్లరి పెడుతూ వ్రేపల్లంతా కలయి తిరిగాడు. ఎందుకంటే వ్రేపల్లలో ఉన్న గరిక పోచకు కూడా మోక్షం ఇవ్వడానికి వచ్చినటువంటి వాడు ఆ పరమాత్మ. అందుకోసం అక్కడ ధూళి కణాల్లో కూడా తిరిగి ఆడుకున్నాడు ఆయన. అప్పుడు ఆ గోధూళంతా నన్ను అంటుకుంది ఒంటికి. తనువున అంటిన ధరణీపరాగంబు, ఆ గోధూళి ఎలా ఉన్నదంటే ఒళ్ళంతా బూడిది పుసుకున్నట్లుగా ఉందిట. ఇక ముందట వెలుగొందు ముక్తాలలామంబు, ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. వాళ్ళ అమ్మ ఆ కృష్ణ పరమాత్మకి ఆ జులపాల జుట్టుకి జడవేసి చక్కగా ఒక ముత్యాల దండని పెట్టిందిట ఆ జడలో. ఆ ముత్యాల దండ ఎలా ఉందంటే తొగల సంగడి కాని తునుకగాగా. ఎంత చక్కటి మాట చూసారా. తొగలు అంటే కలువలు, సంగడి అంటే మిత్రుడు. తొగల సంగడి కాడు అంటే కలువల మిత్రుడు అంటే చందమామ. తునుక అంటే ముక్క అని అర్థం. తొగల సంగడి కాని తునుక అంటే చందమామ, ముక్క అంటే చంద్రలేఖ అనమాట. దాన్ని ఎంత తీయని తెలుగు పద్యంలో చెప్పాడు చూసారా. ఇందులో ఒక్క సంస్కృత శబ్దం లేదు. చంద్రలేఖ అనేది సంస్కృతం, కానీ తొగల సంగడి కాని తునుక అని మాత్రం తెలుగు మాట. మనకు తెలుగు ఏదో సంస్కృతం ఏదో కూడా తెలియని పరిస్థితికి వచ్చేసేయండి, బాధే లేదు. తొగల సంగడి కాని తునుకగాగా ఎంత తీయగా చెప్తున్నాడు చూడండి. ముందట వెలుగొందు ముక్తాలలామంబు తొగల సంగడి కాని తునుకగాగా. ఆ ముత్యాల సరం, అమ్మ పెట్టిన ముత్యాల దండ ఎలా ఉన్నది అంటే చంద్రలేఖలా ప్రకాశిస్తున్నదిట. ఇంకా ఆ తల్లి కస్తూరి తిలకం లలాట ఫలికే, ఎర్రని కస్తూరి తిలకాన్ని పెట్టిందిట ఆ నుదుటి మీద. అది ఎలా ఉన్నది అంటే పాలభాగంబుపై పరగు కావిరి బొట్టు.

నీల ప్రౌఢబాలకుండు శివుని పగిది నొప్పే శివునకు తనకును వేరులేమి తెలుప వెలయ్యునట్లు. అంటే పోతన గారి హృదయం కూడా శివకేశవుల పట్ల అంత అభేదాన్ని చూపిస్తుంది. ఇక శ్రీనాథ మహాకవి అయితే చెప్పని అవసరం లేదు. ఆయన ఈశ్వరార్చన కళాశీలుడు, బ్రహ్మజ్ఞాన కళానిధి, షట్కాల శివపూజా ధురంధరుడు అయినప్పటికీ కూడా శివకేశవ అభేదం పండినటువంటి వాడు. అందుకే కాశీఖండంలో ఆయన యముడు చెప్పినటువంటి శివకేశవ అష్టోత్తర శతనామాలు వ్యాఖ్యానం ఉంటుంది. అందులో గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంస ప్రణాసన అని వస్తుంది. అందులో విశేషం ఏమిటంటే గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివేశ శశిశేఖర శూలపాణే అని మూలంలో ఉంటుంది. మూల గ్రంథంలో ఇది వాక్యం, గోవింద మాధవ ముకుంద హరే మురారే శంభో శివ ఈశ శశిశేఖర శూలపాణే అని మూలంలో వ్యాసుడు రాశాడు. ఇక్కడ గమనించితే మొదటి పాదంలో అంతా విష్ణునామాలు, రెండవ పాదంలో అంతా శివనామాలు ఉంటాయి. కానీ శ్రీనాథుడు ఇది అనువదించేటప్పుడు ఏం చేశాడంటే ఆ దూరం కూడా ఆయన ఒప్పుకోలేదు శివుడికి కేశవుడికి. ఆయన ఏం చేశాడంటే విష్ణునామం వెంటనే శివనామం, శివనామం వెంటనే విష్ణునామాన్ని కూర్చాడు. గోవింద భూతేశ గోప గంగాధర చాణూరమర్దన చండికేశ కంస ప్రణాసన కర్పూర గౌర గోపీపతి అని చెప్తూ ఇలాగా విష్ణునామం శివనామం శివనామం విష్ణు వెంట వెంటనే పెట్టాడు. అంటే ఆయనకి ఎంత దగ్గరతనం వాళ్ళిద్దరి మధ్య భావించాడో అర్థం చేసుకోండి. కనుక వివేకం ఉన్నవాడు, నిజమైన పాండిత్యం ఉన్నవాడు, వేదమతం మీద నమ్మకం ఉన్నవాడు, దేశ సౌభాగ్యం కోరుకునేటువంటి వారు ఇటువంటి సమన్వయంతో ఇటువంటి అభేదంతోనే విష్ణుభక్తిని ప్రచారం చేస్తారు, శివభక్తిని ప్రచారం చేస్తారు. అదే చేశారు మన మహాకవులు అందరూ కూడా. అందుకు ఒక్క దూర్జటి గారిని అడ్డం పెట్టుకుని ఈరోజు ఒక్కసారి మన తెలుగు సాహిత్యం అంతా తిరిగి వచ్చాం. ఇది మన భాగ్యం. ఈ రోజుల్లో సాహిత్యం ఏంటి అంటే ఒక్కసారి మనం కోల్పోతున్న మాధుర్యాన్ని తలుచుకున్న గొప్ప విషయమే. లేదా ఆ మాధుర్యం తర్వాత తరాలకు అందజేయవలసిన బాధ్యత తెలుగువాడిగా పుట్టిన ప్రతి ఒక్కడిది అని గుర్తుపెట్టుకోండి. అక్షరాలు రాయడమే రాని జాతిని తయారు చేస్తున్నామంటే మన సంస్కృతి, మన సంస్కృతి నుంచి మన జాతిని మనమే భ్రష్టం చేస్తున్నామని గ్రహించండి. మా పిల్లవాడికి తెలుగు రాయడం రాదండి, తెలుగు చదవడం రాదండి. వాడు నాలుగు మాట్లాడితే మూడున్నర మాటలు సగం హిందీ సగం ఇంగ్లీషు, ఆ మిగిలిన తెలుగు ఏమో, ఇది పరిస్థితి అండి. అటు ఇంగ్లీష్లో పండితురా అంటే అందులోని శూన్యమే, అది లేదు. ఇటుకీ కాక అటుకీ కాక ఎటుకీ కాక తయారవుతున్న జాతిని మనం ఇప్పుడు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నామన్నమాట. ఇది ఎవరికి వారు ఆలోచించి విచారించి విషాదపడి బాగు చేసుకోవాల్సిన విషయం. కానీ ఇలాంటి మహాత్ములు పుట్టిన భాష అని ఇలా ఉంటూ ఉంటే కూచమంచి తిమ్మకవి అని ఒక మహానుభావుడు ఉన్నాడు. ఆయన నీలాసుందరి పరిణయం అనే గ్రంథాన్ని రచించాడు. ఇది కూడా తేట తెలుగు పద్యాలివి. తేట తెలుగు అంటే ఆయన ఎంత ప్రతిజ్ఞ పెట్టాడంటే ఒక్క సంస్కృత అక్షరాన్ని వాడుకోనని ప్రతిజ్ఞ పెట్టాడు. సంస్కృత అక్షరాలు వాడకుండా తెలుగులో పద్యం చెప్తానన్నాడు ఆయన. ఇది ఎంత ఎందుకు చెప్పుకోవడం అంటే ఒకవైపు మన భాషా మాధుర్యం ఉన్నా మరొక వైపు శివలీలే జరుగుతుంది. మీరు గమనించితే విషయం నుంచి ఎప్పుడూ దూరం వెళ్ళడం చేతగాని విద్య. అందువల్ల అక్కడ విషయం నుంచి దూరం వెళ్లకుండానే మన వాళ్ళందరూ శివుణ్ణి ఎలా ఆరాధించారు. ఇప్పుడు నా విషయం ఏమిటి, ఎవరెవరు శివుణ్ణి ఎలా ఆరాధించారో చెప్పడం అన్నమాట. అందులో విష్ణువు నుంచి చెప్పుకొచ్చి మన కవులు కూడా ఎలా ఆరాధించారో చెప్పుకుంటున్నాం. ఇందులో ఇందులో నీలాసుందరి పరిణయం అనేటువంటిది చాలా ప్రసిద్ధ గ్రంథం. కూచి మంచి తిమ్మ కవి అనేటువంటి అతను అది కూడా ఎలా రచించాడంటే శివుడు ఆయనకి స్వప్న భూమికలో కనబడ్డాట. కనబడి అంటాడు, నాకు కృష్ణ కథ అంటే చాలా ఇష్టం, నువ్వు కృష్ణ కథని తెలుగు భాషలో రాయని చెప్పాట ఆయన. అంటే శివుడికి తెలుగు అంటే అంత ఇష్టమా అంటే, యదన్నావై మానవాహ తదన్నావై దేవాహ యద్ భాషావై మానవాహ తద్ భాషావై దేవాహ అన్నారు. మన అన్నం ఏదో భగవంతుడికి అదేట, మన భాష ఏదో ఆయనకే అదే. ఆయన నుంచే భాషలన్నీ వచ్చాయి. అందం లేని భాషను ఆయన ఇస్తాడా? దీని అందమేదో చూపించగలిగేవాడు కవి. ఒక భాషలో ఉన్న అందమేదో చూపించగలిగేవాడు ఆ భాషను ఉపాసించే కవి మాత్రమే చూపించగలడు. ఆ భాషను మాట్లాడేవాడు అందం చెప్పలేడు, భాషను ఉపాసించేవాడు. ఆ ఉపాసించేవాడి దగ్గరికి వెళ్ళి నువ్వు రాయు అన్నాడు. దానితో ఆయన శివస్తుతి చేస్తూ ప్రారంభిస్తాడు. ఎంత అందంగా రచిస్తాడంటే సంప్రదాయం ప్రకారం శ్రీకారం ఉండాలి మొదట. అందుకోసం అంత కావ్యంలో మొదట రాసిన శ్రీకారం మాత్రమే సంస్కృతం, మిగిలిందంతా తెలుగే. శ్రీ అనే శబ్దం సంస్కృత శబ్దం. శ్రీలకు తానకంబగుచు
చెన్నలరారెడి వెండి కొండపై

0: మేలికడా నిడాల్ హొయలు మీరడి జాబిలిరాల మేడలు వేలుపు రేడు నల్వయును వెన్నుడు కొల్వగా మంచుకొండ రాచూలిని కూడి వేడుకల చొక్కెడి లే నెలతాల్పు గొల్చెదన్ అన్నాడు ఆయన. అంత అందమైన పద్యం చూడండి, శివుణ్ణి వర్ణిస్తున్నాడు. లే నెలతాల్పు కొల్చెదన్, మొత్తం తెలుగు పదాలు. లే నెలతాల్పు, లే అంటే లేత, నెల అంటే చంద్రుడు, లేత చందమామని, తాల్పు అంటే ధరించినటువంటి వాడు అంటే చంద్రశేఖరుడు. లే నెల తాల్పు గొల్చెదన్, ఎక్కడున్నాడయ్య అంటే స్త్రీలకు తానకంబకు చెన్నలరారెడి వెండి కొండపై. స్త్రీలకు అంటే ఐశ్వర్యాలకు తానకము అంటే నివాస భూమి అయినటువంటి వెండి కొండపై అంటే కైలాసంపై కూర్చున్నట్టు ఆయన. ఎలాగంటే వేలుపురేడు అంటే ఇంద్రుడు, నల్వయును, నలువ అంటే బ్రహ్మదేవుడు, వెన్నుడు అంటే విష్ణువు, కొల్వగా వీళ్ళందరూ కొలుచుకుంటూ ఉంటే వేలుపు రేడు నల్వయును వెన్నుడు కొల్వగా మంచు కొండ రాచూలిని కూడి. అంత గొప్పగా చెప్పాడు చూడండి, మంచు కొండ రాజు అంటే హిమవంతుడు, ఆయన యొక్క చూలి అంటే సంతానం, హిమవంతుని యొక్క సంతానమైనటువంటి పార్వతీదేవితో కలిసి వేడుకల చొక్కెడు దానితో ఆనందంగా ప్రకాశిస్తున్నటువంటి లే నెల తాల్పు గొల్చదన్ అని చెప్పాడు. ఎంత అందంగా వర్ణించాడు చూడండి. అంతేకాదు చివరికి చెప్తాడు, వెళ్ళి వెళ్ళి ఈ శివునికి అంకితంగా ఇస్తున్నాను అన్నాడు. ఎలాంటి శివుడికి అంటే, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి బత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అన్నాడు శివుడి గురించి. ఎంత అందమైన తెలుగు పద్యాలు చూడండి ఇక్కడ. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి, మత్తగిల్లు అంటే బాగా మదించినటువంటి, సత్తు గిత్తట, గిత్త అంటే ఎద్దు అని అర్థం, సత్తువు కలిగిన ఎద్దుట, బాగా మదించి మంచి సత్తువు కలిగినటువంటి గిత్త తత్తడి. తత్తడి అంటే గుర్రం, అంటే వాహనాలన్నిటికీ గుర్రం అనడం మన సంప్రదాయం. ఆ విధంగా గిత్త తత్తడి అంటే ఎద్దు గుర్రాన్నెక్కి, అంటే ఎద్దు వాహనమెక్కి, వృషభ వాహనమెక్కి అని చెప్పడం అనమాట. వృషభానికి విశేషం ఎంత హత్తుకునేలా చెప్పాడు మత్తుగా గొప్పగా. మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి ఇంకేం చేశారంటే మిత్తి మొత్తి, మిత్తి మొత్తి, మిత్తి అంటే మృత్యువు అని అర్థం. మనకు మృత్యువు అనే సంస్కృత అర్థమైంది కానీ మిత్తి అనే తెలుగు అర్థం కాలేదు. అంటే మనం సంస్కృతంతో కలిసి ఎలా బ్రతుకుతున్నామో కూడా అర్థం చేసుకోండి. విశేషం ఇప్పుడు ఇలా చెప్పాం కదా అని ఇంకా సంస్కృత వైరంభించుకుని తెలుగు వైపు రావద్దు, అది కాదు, రెండూ కలిసే మనం వెళ్ళాలి. మిత్తి మొత్తి, మిత్తి మొత్తి అంటే మృత్యువుని నశింపజేసి అంటే మృత్యుంజయుడై అనమాట. సత్తి నత్తి, సత్తి నత్తి అంటే, సత్తి అంటే శక్తి అని, అత్తి అంటే హత్తుకొని అని, శక్తిని హత్తుకొని అంటే పార్వతీ సహితుడై అని అర్థం. మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి, బత్తి అంటే భక్తితో, పత్తిరిడినా, పత్తిరిడినా అంటే పత్రిని కాని ఇస్తే అంటే బిల్వదళాలని ఇస్తే, బుత్తిముత్తులు రెండును అంటే భుక్తిని ముక్తిని రెండిటిని కూడా ఒత్తి గుత్తగట్టు చుండు రేడు ప్రేమగా అందించేటువంటి దేవరా అన్నాడు. ఎంత అందంగా చెప్పాడు చూడండి, ఇది శివలీలంటే. అంటే శివుడి యొక్క అనుగ్రహం ఎంత చక్కగా చెప్పాడు, మత్తగిల్లు సత్తు గిత్త తత్తడి నెక్కి మిత్తి మొత్తి సత్తి నత్తి బత్తి పత్తిరిడిన ముత్తి బుత్తులు రెండును ఒత్తి గుత్తగట్టు చుండు రేడు అని ఎంత అందంగా చెప్పాడు ఆయన. ఇలా ఎందరందరు కవులు ఎలా భావన చేశారు. మరో కవి అంటాడు, అసలు శివుడు ఎంత సులభ ప్రసన్నుడంటే చాలా సులభం అయ్యా, నీలకంఠుని శిరసుపోయి నీళ్లు జల్లి పత్తి రిసుమంత ఎవ్వాడు పారవయచు కామధేనువు వానింటి గాడి పసరము అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు అని చెప్పాడు. ఎంత గొప్ప పద్యం అంటే ఇది, పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదుట. సాధారణంగా నీళ్లు జల్లడం పారేయడం అనేదానికి పెద్ద పనక్కర్లే, నీళ్లు పొయ్యడానికి వెయ్యడానికి శ్రమపడాలి తప్ప పారేయడానికి వంపేయడానికి బాధపడక్కర్లే, చాలా తేలిగ్గా అని చెప్పడం అనమాట. నీలకంఠుని శిరసుపోయి నీళ్లు జల్లి, ఆ నీలకంఠుడి నెత్తి మీద కాసి నీళ్లు పోసి పత్తి రిసుమంతా కాసింత పత్రిని ఎవ్వాడు పారవయచ్చు పడేస్తాడో కామధేనువు వానింటి గాడి పసరము, వాడింట్లో కామధేనువు వాడి పెరట్లో కట్టేసిన పసువైపోతుందయ్యా అన్నాడు. అల్ల సురసాకి వానింటి మల్లె చెట్టు, ఆ కల్పవృక్షం వాడి పెరట్లో మల్లె చెట్టులో పడి ఉంటుంది. కల్పవృక్షము కామధేనువు వారింట్లోనే ఉంటాయి, ఏది కావాలంటే అదే వస్తుంది అని అంత చక్కగా చెప్పాడు అనమాట. ఇలాగా మన తెలుగు కవులందరూ అంత తీయ తీయగా ఆ అమృత స్వరూపుడైన మృత్యుంజయుని వర్ణించారు. ఇక ధూర్జటైతే కరిగిపోయాడు పూర్తిగా కూడా, సర్వం ఆయనే అన్నాడు. అంటూ నిన్ను సేవించిన ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని జ్ఞానము కలిగని గ్రహగతులు కుందింపని మేలు వచ్చిన రాణి అవి నాకు భూషణములో శ్రీకాళహస్తీశ్వర అనగలిగినటువంటి మహానిష్ఠుడు ఆయన. ఏమంటున్నాడు చూడండి, నిన్ను సేవించినప్పుడు నాకు ఏదొచ్చినా పర్వాలేదయ్యా, సిద్ధంగా ఉన్నాను. నిన్ను సేవించిన ఆపదలు పొడమని నిత్యోత్సవం బబ్బని జనమాతృండనని మహాత్ముడనని సంసారమోహంబు పైకొనని ఏది కలిగినా పర్వాలేదు, నాకు అలంకారాలే అన్నాడు. అంటే భగవంతుణ్ణి ఆరాధించేవాడికి అనుభవాలన్నీ అలంకారాలు అయిపోతాయి. ఎందుకంటే ఈ అలంకారాలుగా వాటిని మలుచుకోగలిగేటువంటి ఆనందానుభవం లోపలుంది కనుక, అది శివభక్తి ఆనందానుభవం. ఆ ఆనందానుభవంలో మగ్నుడైపోయాడు ఆయన. మగ్నుడై అంటాడు, నీ పంచన్ పడియుండి నన్ కలిగిన భిక్షాన్నమే చాలు, నిక్షేపం బబ్బిన రాజకీటములనే సేవింపగా. స్వామి, నీ పంచన పడుంటే భిక్షాన్నం వచ్చినా చాలు, కానీ నిక్షేపాలు వచ్చినా ఆ రాజుల యొక్క గుమ్మాల వెంట ఎక్కి దిగి అవస్థలు పడినయ్యా అని చెప్పాడు. అందుకే అగణిత ఫలదాయక ప్రభుర్మే జగదధికో హృది రాజశేఖరొస్తి అన్న రాజశంకరుడు శివానంద లహరిలో. జగదధికుడైనటువంటి రాజశేఖరుడు నా హృదయంలో ఉండగా నాకు కొదవ ఏముంది అంటారు. అలాంటి రాజశేఖరుడైనటువంటి కాళహస్తీశ్వర స్వామిని దుర్జడు గారు స్తుతిస్తూ మనకు ఆ శివుణ్ణి చూపిస్తారు. అక్షరాలన్నీ శివుని యొక్క ఆకృతులు అని మన యొక్క సంప్రదాయం. అందుకే వ్యాకరణం నేర్చుకునే వాళ్ళు కూడా మాహేశ్వర సూత్రములు అని చెప్పి అక్షర విద్యని శివప్రసాదములుగా శివస్వరూపములుగా భావిస్తూ ఉంటారు. అక్షరలింగాకృతిగా శివుడు ఆరాధింపబడుతూ ఉంటాడు. అందుకే ఆదిశంకరులు కూడా అక్షరాలతో ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చొప్పున సాంబ సదాశివుని స్తోత్రం చేశారు. అథ కథమపి మద్రసనాం త్వద్గుణలేసై విశోధయామి విభో సాంబ సదాశివ శంభో శంకర శరణం మీ తవ చరణయుగం అని ఒక్కొక్క అక్షరంతో ఒక్కొక్క పాదం చెప్పున శివ సంకీర్తన చేశారు ఆదిశంకరులు. అలాగే సంగీత ప్రపంచంలో త్యాగరాజస్వామి సంగీతం అనగానే ఆయన గుర్తొస్తారు. అంత పరిపుష్టిగా సంగీత విద్యని తీర్చిదిద్దినటువంటి ఆ మహానుభావుడు, నాద తనుమనిషం శంకరం నమామి మే మనసా శిరస అంటూ నాదతనుడైనటువంటి శివుని కీర్తన చేసి సప్త స్వరములు శివుని యొక్క స్వరూపాలుగా భావన చేశారు ఆయన. అందుకే సజ్జో జాతాది పంచవక్త్రజ సరిగమ పదనీ వర సప్తస్వర విద్యాలోలం విదళిత కాలం విమల హృదయ త్యాగరాజపాలం నాద తనుమనిషం శంకరం అని నాదస్వరూపుడైన సదాశివ తత్వాన్ని ఆ నాదోపాసక చక్రవర్తి నాదబ్రహ్మ త్యాగరాజస్వామి కీర్తన చేశారు. అంతేకాక శివుని ముందు మోకరిల్లి అంటారు త్యాగరాజస్వామి. దేవాదిదేవ సదాశివ దిననాథ సుధాకర దహన నయన భవ చంద్రకళాధర నీలగళ భానుకోటి సంకాస శ్రీశనుత తవ పాదభక్తిని దేహి దీనబంధో దరహాసవదన త్యాగరాజనుత అని చెప్పారు ఆయన. తవ పాదభక్తిని దేహి, ఓ శంకర నీ పాదాల మీద అచంచలమైన భక్తిని ప్రసాదించవయ్యా అని రామభక్తాగ్రగణ్యుడైనటువంటి త్యాగరాజస్వామి శివతత్వాన్ని ఇన్ని విధముల కీర్తన చేయడమే కాక ఇలలో ప్రణతార్థిహరుడనుచు పేరెవరిడిరే అనే సంకీర్తన గురించి కూడా మనం వెనుకటి ఉపన్యాసాల్లో చెప్పుకోవడం జరిగింది. ఆ త్యాగరాజస్వామి శివశివ ఎనరాదా భవభయ బాధల అణచుకోరాదా అని కూడా శివనామం చేసేటువంటి విషయాన్ని చెప్పి నియమముతో బిల్వార్చన చేసి అంటారు. నియమంగా బిల్వార్చన చేస్తూ శివశివ అని కీర్తన చేస్తే అది ధన్యత అని త్యాగరాజ్ చెప్తారు. అందుకే ఆయనకి రామునికి శివునికి భేదమే లేదు. రామమంత్రమే శివకేశవాత్మకము అని భావన చేసినటువంటి
1: ఓం నమశివాయ. యు ఆర్ లిస్నింగ్ టు శైవం.org రేడియోస్ 24/7 స్పిరిచువల్ ఛానల్స్ ఫ్రమ్ శైవం.org. ఓం నమశివాయ.

ఆనందే సింజతే మన ఉదయంజతే ప్రత్యుపశ్చిరాదు నాభిజయ గయితే హనీతే వస్త్ర

సాధురాగవతు మగస్థిరోధి హిర్యస్వాయత్రేణ స్వాచందాగరోమి హేష్ఠుభేణ స్వాచందాగరోమి శ్రామిదేన స్వాచందాగరోమి.

హిత్రావర్ణయా భుజేన ధర్మనా హర్చిదేవ్వాజిదేవ్వాజిదేవ్వాభీమం మహిళాయుం క్షిత్రభూవ్రసాశ్వసాధీ క్షిత్రేతుదేవ్యసాధి ఛిన్నం చిత్రస్వత్సమం సిద్ధేత్తమదో ఉపాయుక్తం గురి ఉపాహృతలక్ష్యా అవద్యమాన పృథివ్యాం ఆశాదిధారృణ ఉత్స్వృంభవా.

ఆనిగాయ శిజర్యక్షరాక్షఖంత్వా శిష్యే దేవేణ నమతం భరద్భిః దక్షిణా ప్రసరం కాళయత్నం స్వభావంతుమ

సహస్రాయ సహజయ రాజేంద్ర ప్రత్యయ స్వాహాయ స్వాహజయ స్వాహాయ స్వాహస్రామధ్వానక్షేంద్రవస్త్రాయ స్వాహిజ్యోతిపాగే కణుంజే దత్త మహాగుంభే షోడశమేధమేభ్యుజస్తం అంజన్యయం ప్రసరింద్రాంతరంగా ఆధర్మా

అంతరిక్షమసత్రాయస్వాణం ఆరవ్యాయమాన స్వాదృశ్యామహిభవ్రాజాయక్షమాయోజన శుక్రంద్రే అన్యదే అన్యదే విశదోపేహాయోగివాసేవాహి మాయావృత్వ భద్రాదే పూషం జిగదాదినస్సు హరిహం విపర్యాయన్వ హరిహం యక్షంగిజనం విశ్వలోకం హరిహం విషందే విశ్వమభుగం అమరావోజీరుద్ధే జాయత్రమే జయత్రమే జాగతమే మధుల మధు

ఛందసమాజితోరోజయ్యాజితానస్వామాజితోమరుద్ధిర్పరతోరోజయత్వామిత్వేణ ఛందసమాజితోరోజయ్యాహపరిత్వామిష్టేణ ఛందస.

సమీతయేనాగత సంశయమిత్రోచే స్వాహాసమగ్యవత సందయవేణ సహిత్రోర్యేణ అలోచిత ధర్తా ఋషుయా ధర్తా పురాంతరిక్ష

ఇష్టస్య బ్రహ్మాత్మదే సర్వస్వాత్మ దేవకర్మ వేదాన్ పాహి అభోజాం వాజమక్షయ నియచ్చదే వాయుహం.

ఇమాయత్వాంగిరస్వదేవ్రహ్మదేవాశ్వదేవాహిష్ణా దక్షిణ స్వాహాయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్యయ్

ప్రాణాపరస్పరాయా సంజయకృతృపాయే ధర్మస్థావరస్వాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయమాయ
అవజ్ఞేష అవక్వర అన్యసుదర్శన ధర్మైరస్వేషం సేనబద్ధ్రచారాయత్ర ఆసత్యాభిమహే సందర్నామాగంధర్వ

ప్రజాపుచం కరుత ప్రశ హేమంతమధ్యం పూర్వక్షాశ్రయ అపరక్షాస్త్రేషన్ హోరాత్రేక్షగా.

సంతం పరిశోధకార శిరవశ్యవశ్యకాభ్యం మహిత్వాభ్యాంబార పరిశస్తమాన పురాభ్యా సంధారాభవా.

పుర్చం జగ్రహం ఖరస్వర్ణోస్వేంద్రియం మహర్మే కృదర్మా విభాగమే ఆగోవ్యామదాసాజ్యోతిదాసేణ ప్రత్యేణేమే తస్క్షమదేమే తస్వేంద్రేణుల అభవత్ అభవత్ అగ్ని ఘోరా సనుభ కృష్ణాయ.

నమః ఆజగత్తే నమ హరంజగత్తే నమ నమస్తే సుమాయుంధే హసున్ముఖోదిధ్యక్ష హిమస్సు రుదస్సు ఆధ్యాధి రుద్రస్సు అన్నగృహమే.

సంవిధానౌ శివామస్మభ్యంగృహేషు దీర్ఘముఖిలక్షిణాక్షిణాభి చిత్తాదు కాక్ష ముఖ రక్ష

జనస్య గోప ఆజనిష్ట జాగృ విరగ్నిస్సు దక్షస్సు వితాయన వ్యాసే ఘృత ప్రాతీకో బృహతాది విస్పృశా ఆద్యుమద్విభాతి భరతే భ్యశుచీ త్వామగ్నే అంగీరసో గుహా ఆహితమన్వా విందం చిశ్రియానం వనే వనే సజాయసే మధ్యమా నస్సహో మహత్వామా ఆహుస్సహాసస్పుత్ర మంగిరః సఖా ఆయస్ సంవత్సమ్యం చమిషగ్యస్తోమంచాగ్నయే వర్షిష్ఠాయక్షితీ నామూర్జో నప్త్రే సహస్వతే సజ్ఞ సమిద్యోవసే వృషన్నగ్నే విశ్వా అన్యిర్య ఇలస్పదే సమిధ్యసే స

0: భూవే ప్రియం చేతిష్ఠమరతిగ్యస్వధ్వరం విశ్వస్య దూతమమృతం
1: సజో జతే అరుషా విశ్వభోజసా సదుద్రవత్స్వ ఆహుతః సదుద్రవత్స్వ ఆహుతః సదుద్రవత్స్వ ఆహుతః
0: సుబ్రహ్మా యజ్ఞ సుషమీ

స్వర్ణ జ్యోతిః అగ్నే విశ్వేభిః సుమనా అనీకైః అగ్నిగ్రహోతారం మన్యే దాస్వంతం వసుగ్సూనుగ్సహాసో జాతవేదసం విప్రన్న జాతవేదసం య ఊర్ధ్వయా అస్వధ్వరో దేవో దేవాచ్యా కృపా ఘృతస్య విభ్రాష్టిమనో

నామేదం అగ్రేవాతో నామేశ్వరాహూతంజాంబేక్షిణోబాహుతోమోరీ నిష్పక్షీరిష్పక్షీరమే కృష్ణాపద్ముఖ్యం రాజా హరిపతి విరాధ పేదోదయ

సహం ప్రాతిస్మదే వరీషా తాపాయిష్ట ఇరా జరోదా ఓ ఇడా అగ్నేయోంక్ష్వా హియేతావా

0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Nirvana Shaktam of Sri Adi Shankaracharya, presented by Dr. M. Gokulakrishna Iyer. Thank you. Om Namah Shivaya.
1: Srimat Shankara Bhagavat Padarachitam Nirvana Shaktam. Mano Buddhyahankara Chittani Naham. न कर्णो न जिह्वा न च घ्राण नेत्रे न च व्योम भूमिर्न तेजो न वायुः चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं न च प्राण संज्ञो न वै पञ्च वायुः न वा सप्त धातुर्न वा पञ्च कोशः न वाक्पाणिपादौ न चोपस्थपायु चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मेनैव मात्सर्यभावः न धर्मो न चार्थो न कामो न मोक्षः चिदानन्द रूप शिवोऽहं शिवोऽहं न पुण्यं न पापं न सौख्यं न दुःखं न मन्त्रो न तीर्थं न वेदा न यज्ञाः अहं भोजनं नैव भोज्यं न भोक्ता चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं न मृत्युर्न शङ्का न मे जातिभेदः पिता नैव मे नैव माता च जन्म न बन्धुर्न मित्रं गुरुर्नैव शिष्यः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं अहं निर्विकल्पो निराकाररूपः विभुत्वाच्च सर्वत्र सर्वेन्द्रियाणां न चासङ्गतं नैव मुक्तिर्न बन्धः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्याणां गोविन्दभगवत्पूज्यपादशिष्याणां श्रीमच्छङ्कर भगवतां कृतौ निर्वाण षट्कं सम्पूर्णं।
2: ओम नमः शिवाय। यू आर लिसनिंग टू शैवम.org रेडियोस 24/7 स्पिरिचुअल चैनल्स फ्रॉम शैवम.org। ओम नमः शिवाय।
0: Om Namah Shivaya. Dear listeners of Shaivam.org, you are about to listen Shiva Stotras. The title is Nigrahashtakam of Srimad Appaya Dikshitendra, presented by Dr. M. Gokulakrishna Iyer. Thank you. Om Namah Shivaya.
1: Srimad Appaya Dikshitendra Rachitam Nigrahashtakam. Marge Sahayam Bhagavantameva विश्वस्य विश्वाधिकनिर्गतोऽस्मि शास्त्रं प्रमाणं यदि सा विपत्स्यात् तस्यैव मन्दो मय्यां चिकीर्षेत् कान्तारे प्रान्तरे वा मदकुशलकृतौ सान्तरं सान्तरङ्गं मह्यं द्रुह्यन्तमन्तं गमयतु भगवानन्तकस्यान्तकारी क्षिप्रं विप्राधमस्य क्षिपतु तदुदरस्येव माया विवर्तान् आर्तान् बन्धून बन्धून् इव मम शिशिराभ्यन्तरान् सन्तनोतु सहस्रं वर्तन्तां पथि पथि परे साहसकृतं प्रवर्तन्तां बाधं मयि विविधमप्यारचयितुं न लक्ष्यीकुर्वेऽहम् नलिनज लिपि प्राप्तमपि तत् मम स्वामी चामी करशिखर चापोऽस्ति पुरतः सङ्कल्प्य स्थाणुशास्त्र प्रचरण विहति स्वेन कार्या भुवीति श्मश्रूणि स्वैरमश्रूण्यपि खलु महतां स्पर्धया वर्धयन्तः क्षुद्रं विद्रावयेयुः झटिति वृषपति क्रोध निःश्वासलेशाः शास्त्रं शैलादिभृत्याः तनुयुरखिल भूमण्डल व्याप्तमेतत् क्वचिदवयवे दग्धुं కాంశ్చిత్ బలాదను చింతయన్ నిరసనమితో దేశాత్ కర్తుం మహేశ్వరమాశ్రితాన్ ప్రమథ పరిషద్రోషైః దగ్ధాఖిలావయవ స్వయం నిరసనమితో లోకాత్ ఏవ క్షణేన సమశ్నుతాం కాల ప్రతీక్షాన హితస్య కార్య పులస్త్య పుత్రాదివదంతకారే త్వదాశ్రితద్రోహకృతోద్యమానాం సద్యః పతేదేవ హి మూర్ధ్ని దండః కంఠే రుద్రాక్షమాలాం భసితమతిసితం ఫాలదేశే చ పశ్యన్ నశ్యన్నేవ క్రుధం యః తదపహృతమతిః సత్సు కుర్వీత గుర్వీం తత్ఫాలాత్తూర్ణమాయుః లిఖితమసుగుణం చాపి తత్కంఠదేశాత్ క్రుద్ధాస్తే హ్యుద్ధరేయుః నిజపదకమలాంగుష్ఠలీలా విలాసాత్ సకలభువనకర్తా సాంబమూర్తిః శివశ్చేత్ సకలమపి పురాణం సాగమం చేత్ ప్రమాణం యది భవతి మహత్వం భస్మరుద్రాక్షభాజాం కిమితి నమృతిరస్మద్రోహిణస్యాదకాండే ఇతి శ్రీమద్భారద్వాజకులజలధికౌస్తుభ నిత్యాగ్నిహోత్రి మీమాంసకమూర్ధన్య శ్రీకంఠమత ప్రతిష్టాపనాచార్య చతురధికశతప్రబంధ నిర్వాహక శ్రీమదద్వైత విద్యాచార్య విశ్వజిద్యాజి శ్రీ రంగరాజాధ్వరివరసూను శ్రీమదప్పయ్య దీక్షితేంద్ర రచితం నిగ్రహాష్టకం సంపూర్ణం.
0: ఓం నమః శివాయ. యు ఆర్ లిసనింగ్ టు శైవం.org రేడియో, ది 24/7 స్పిరిచువల్ ఛానల్ ఫ్రమ్ శైవం.org.
3: ఓం నమః శివాయ. డియర్ లిసనర్స్ ఆఫ్ శైవం.org, యు ఆర్ అబౌట్ టు లిసన్ శివ స్తోత్రాస్. The title is Ardhanarishwara Stotram of Sri Adi Shankaracharya, presented by Dr. M. Gokula Krishna Iyer. Thank you. Om Namah Shivaya.
1: Srimad Shankara Bhagavat Pada Rachitam Ardhanarishwara Stotram. Champeya Gaurardha Sharirakayai Karpura Gaurardha Sharirakaya ధమ్మిల్లకాయై చ జటాధరాయ నమః శివాయై చ నమః శివాయ. కస్తూరికా కుంకుమ చర్చితాయై చితారజః పుంజ విచర్చితాయ కృతస్మరాయై వికృతస్మరాయ నమః శివాయై చ నమః శివాయ. ఝణత్క్వణత్ కంకణ నూపురాయై పాదాబ్జరాజత్ఫణినూపురాయ హేమాంగదాయై భుజగాంగదాయ నమః శివాయై చ నమః శివాయ. విశాలనీలోత్పలలోచనాయై వికాసిపంకేరుహలోచనాయ సమేక్షణాయై విషమేక్షణాయ నమః శివాయై చ నమః శివాయ. మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకితకంధరాయ దివ్యాంబరాయై చ దిగంబరాయ నమః శివాయై చ నమః శివాయ. అంబోధరశ్యామలకుంతలాయై తడిప్రభాతామ్రజటాధరాయ నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమః శివాయై చ నమః శివాయ. ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్తసంహారకతాండవాయ జగజ్జనన్యై జగదేకపిత్రే నమః శివాయై చ నమః శివాయ. ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ శివాన్వితాయై చ శివాన్వితాయ నమః శివాయై చ నమః శివాయ. एतत् पठेदष्टकमिष्टदयः भक्त्या समान्यो भुवि दीर्घजीवी प्राप्नोति सौभाग्यमनन्तकालम् भूयात् सदा तस्य समस्तसिद्धिः। इति श्रीमत्परमहंसपरिव्राजकाचार्याणां गोविन्दभगवत्पूज्यपादशिष्याणां श्रीमच्छङ्करभगवतां कृतौ अर्धनारीश्वरस्तोत्रं सम्पूर्णम्।
2: ॐ नमः शिवाय। You're listening to Shaivam.org Radios, 24/7 spiritual channels from Shaivam.org. Om Namah Shivaya.

స్ఫటిక రజత వర్ణం మోక్తికీమక్షమాలాం అమృత కలశ విద్యా జ్ఞానముద్రాకరాగ్రే దధత మురగ కక్షం చంద్రచూడం త్రినేత్రం.

0: పరమేశ్వరమయమైన సభా సదస్సుకు సవినయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ, ఈశ్వర వైభవం ఎక్కడ వర్ణించబడింది అంటే భారతీయ విద్యలన్నిటికీ మూలమేమిటి? వేదం. విద్యాసు శృతి ఉత్కృష్ట అని చెప్పబడుతున్నది. అన్ని విద్యలలో ఉత్కృష్టమైన విద్య ఏది అంటే వేద విద్య. అది అన్ని విద్యలకి మూలం. అలాంటి వేదం ఈశ్వరుని గురించి ఏం చెప్పిందో తెలుసుకోవాలి అని ప్రయత్నించే వారికి ఆ వేదం ఇచ్చినటువంటి గొప్ప భాగం ఏది అంటే రుద్ర నమకం అని. ఆ నమకం ఆధారంగా మన పరమేశ్వర వైభవాన్ని చెప్పుకోబోతున్నాం ఇక్కడ. రుద్ర భాష్యం అని చెప్పబడుతూ ఆ శీర్షిక క్రింద ఈశ్వర వైభవాన్ని మనం ఆవిష్కరించుకోబోతున్నాం. వేదం అనంతమైనటువంటిది. అనంతావై వేదాహ అని చెప్పారు. అనంతమైన వేదాల్లో ఒక వేదాన్ని తీసుకుని వ్యాసదేవుడు నాలుగుగా వర్గీకరించి ఋగ్యజుస్సామ అధర్వణములు అని అందజేశారు. ఆ తర్వాత వేదాన్ని అనుసరించి ఇతిహాస పురాణములు ఇవన్నీ కూడా ఏర్పాటయ్యాయి. ప్రధాన ఇతిహాసమైన మహాభారతం, అష్టాదశ పురాణాలు, భాగవతం వ్యాసదేవుడు అందిస్తే మరో ఇతిహాసమైన కావ్యమైన రామాయణాన్ని వాల్మీకి అందజేశారు. ఇది మన భారతదేశంలో ప్రధానంగా చెప్పుకున్నటువంటి విద్యలు. ఇక అటు తర్వాత వచ్చినటువంటి ఇతర విద్యలన్నీ, మంత్రశాస్త్రాలు ఇవన్నీ కూడా ప్రస్తావించబడుతున్నాయి. ఇప్పుడు ఆ వేదం ఏం చెప్పింది ఈశ్వరుడు గురించి అని వివరించడమే విశేషం. వేదం అంటే ఏమిటి అంటే వేదం వ్యాసుడు రాసినది కాదు అని మనం అనేక మార్లు చెప్పుకున్నాం. వేదం వ్యాసునిచే వ్యాసం చేయబడింది. కృష్ణద్వైపాయునిచే వ్యాసం చేయబడింది కనుక ఆయన పేరు వేదవ్యాసుడు అయ్యాడు. వేదం ఏమిటి అంటే పరమేశ్వరుని యొక్క శబ్దస్వరూపం. వేదం ఆయన యొక్క శబ్దస్వరూపం. ఆయన యొక్క శబ్దస్వరూపమే ఆయన గురించి చెప్పగలదు, కానీ ఇంకేమి చెప్పగలరు చెప్పండి. అందుకు వేదం ఏం చెప్పింది అంటే ఆద్యంతములు వేదమంతా పరమేశ్వర తత్వాన్ని ప్రతిపాదించడానికే పుట్టాయి. మొత్తం వేద భాష్యం మనం చెప్పుకోవాలి ఇక్కడ. అలాంటిది కేవలం రుద్రాన్ని మాత్రమే చెప్పుకుంటున్నాం ఎందుకు అంటే ఇప్పుడు ఆ వేదముల్లో రుద్రం అనే ఒక్కదాన్ని మనం తీసుకుని చెప్పుకోబోతున్నాం. వేదానికి మళ్ళీ నాలుగు భాగములుగా విభజన చేశారు. అదేమిటంటే సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తులు అని వేదాలు. ఇందులో ప్రధాన భాగం సంహిత. దాని యొక్క వినియోగాన్ని మనకు చెప్పేవి ఆరణ్యకములు, బ్రాహ్మణములు, ఉపనిషత్తులు, వేదాంత విద్యను చెప్తాయి. ఇలా వేటికి వాటిగా నాలుగుగా విభజించారు వేదాన్ని. అంతేకాకుండా వేద విషయాన్ని ప్రధానంగా తీసుకుంటే మూడు కాండములుగా వేదాన్ని గురించి చెప్తారు. అదేమిటంటే కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ అని. కర్మకాండ అంటే వైదిక యజ్ఞములు, వాటి ద్వారా ఏర్పడిన సంస్కారములు, ఇవంతా కర్మకాండ కిందకు వస్తాయి. ఉపాసనాకాండ అంటే ఆ వేద మంత్రముల ద్వారా వివిధ దేవతలను ఉపాసించడం అనేది ఉపాసనాకాండ. చివరికి ఆత్మతత్వాన్ని తెలుసుకునే ఆత్మవిద్యకు సంబంధించింది జ్ఞానకాండ. ఇలా మూడు విధములుగా వేదాన్ని విభజించారు. కర్మకాండ ఉపనిషత్కాండతోనూ, ఉపనిషత్కాండ ఇటు ఉపాసనాకాండతోనూ కలవవు, వేటికవే విడివిడిగానే చెప్పబడ్డాయి వేదంలో. అయితే సంహితలలో ప్రధానంగా యజుర్వేదంలో చెప్పబడుతూ ఉన్నటువంటిది రుద్ర నమకం అనేటువంటిది. ఇది నిజానికి కర్మకాండలో భాగంగా వస్తుంది. అక్కడ వేదంలో ఏ భాగంలో వస్తుంది? కర్మకాండలో భాగంగా వస్తుంది. ఇప్పుడు దీన్ని కర్మకాండగానే తీసుకునేటట్లయితే భాష్యము ప్రవచనము అక్కర్లేదు, యజ్ఞం చేస్తూ కూర్చోవచ్చు ఇక్కడ. కానీ మనం భాష్యం చెప్పుకోవడానికి కూర్చున్నామంటే దీనిలో కేవల కర్మకాండ కాకుండా జ్ఞానకాండకు సంబంధించిన విషయం ఒకటి, ఉపాసనాకాండకు సంబంధించిన విషయాలు కూడా ఉన్నాయి. అలాంటి భాగం వేదంలో మరొకటి మనకు కనిపించదు. ఉపాసనకి అటు జ్ఞానానికి అన్నిటికీ కలబోసినటువంటి ఒక భాగం అవుతోంది రుద్రం. అందుకు మనం తీసుకున్నాం. ఈ విషయం ఏదో మనం చెప్తున్నది కాదు, వేదమే చెప్పింది ఆ విషయం. అయ్యా, ఈ రుద్ర నమకం ఏదైతే ఉందో అది జ్ఞానకాండ, అంటే బ్రహ్మ విద్య, అది ఆత్మవిద్యను ఆవిష్కరింపజేసేటువంటిది అనే విషయం ఉపనిషత్తుల్లో చెప్తారు. దీని యొక్క ప్రశస్తి ఉపనిషత్తుల్లో చెప్పారు. అంటే దీనిని మనం జ్ఞానకాండగా చూడాలన్న విషయం అక్కడ. ఇక ఉపాసనాకాండ అనడంలో సందేహమే లేదు. ఒక్కొక్క మంత్రంతో పరమేశ్వరుని వివిధ స్వరూపాలని ఉపాసించడం ఇందులో చెప్పబడుతూ ఉన్నది. భక్తికి సంబంధించిన అనేక అంశములు దీనిలో చెప్పబడతాయి. ఈశ్వర స్వరూపాలు ఏవేవైతే పురాణాల్లో ఇంకా మంత్రశాస్త్రాల్లో చెప్పబడ్డాయో ఆ స్వరూపాలన్నిటికీ మూలాలు రుద్రంలోనే లభిస్తాయి మనకి. రుద్రంలో ఒక్కొక్క మంత్రంలో కూడా పరమేశ్వరుని యొక్క అన్ని రకముల రూపములు చెప్పబడున్నాయి. మరి ఇంత ప్రశస్తి కలిగిన దాన్ని మన శ్రద్ధగా ఏకాగ్రంగా వింటే ఆ వినడమే ఒక పెద్ద కర్మకాండ, ఒక యజ్ఞం చేయడం. ఆ వినేటప్పుడు ఆ పరమేశ్వర స్వరూపాన్ని భావన చేయడమే ఉపాసన. ఆ స్వరూపం ఇక్కడదే అని మనం తెలుసుకోగలిగితే అది జ్ఞానకాండ కూడా అయిపోయింది. ఆ మూడింటి ప్రయోజనం కూడా మనం ఈ 9 రోజులు సిద్ధింపజేసుకునేటట్లు ఆ పరమేశ్వరుడు అనుగ్రహింపజేయాలని ప్రారంభించుకోబోతున్నాం. అయితే రుద్రాధ్యాయంలోకి ప్రవేశించే ముందు ఆ రుద్రాధ్యాయం యొక్క స్వరూపాన్ని ముందు తెలుసుకుందాం. దాని ప్రశస్తి ఏమిటి, ముఖ్య విషయం గమనించవలసింది ఏమిటి అంటే రుద్ర నమకములలో శివుడు ప్రతిపాదింపబడుతున్నాడు అనే విషయమే కాక రుద్ర నమకములే శివుడు అని తెలుసుకోవాలి. రుద్ర నమక మంత్రమే మొత్తంగా శివస్వరూపం. అందుకు శివుణ్ణి ప్రశస్తిగా మనం ప్రార్థించడం, కీర్తించడం ఎంత గొప్ప విషయమో ఈ మంత్రముల వైభవాన్ని స్మరించడం కూడా అంతే గొప్ప విషయం. శివుణ్ణి స్మరిస్తే ఎంత పుణ్యం లభిస్తుందో రుద్రాధ్యాయ వైభవాన్ని స్మరిస్తే అంత పుణ్యం లభిస్తుంది. కనుక ఆ రుద్రాధ్యాయం ఎంత గొప్పదో ముందు తెలుసుకుందాం, దానిలో ప్రవేశించే ముందు. ఎందుకంటే మనం స్పర్శించబోయే విషయం, మనం ప్రవేశించబోయే విషయం ఎంత ఉత్కృష్టమైనదో ఋషులు శాస్త్రములు ఏమి చెప్పాయో తెలుసుకుంటే దాని యందు మనకు శ్రద్ధ గౌరవము భక్తి ఏర్పడదు. ఆ భక్తితో మనం దాని వద్దకు వెళితే ఆ శబ్దస్వరూపుడైన రుద్రుడే తనలో ఏముందో తానే చూపిస్తాడు. అందుకు ముందు శ్రద్ధగా ఆ రుద్రం యొక్క స్వరూపాన్ని మనం తెలుసుకుందాం. వేదం గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం కదా, వేదం అంటే ఏమిటి, అందులో రుద్రం ఎక్కడ చెప్పబడింది, రుద్రం చెప్పబడ్డ చోటు యజుర్వేదంలో చెప్పబడి. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని మనం 4గా విభజించాం. నిజానికి ఒకటే వేదం. వేదములు ఇన్ని రకములుగా లేవు, అనంతావై వేద. దాని యొక్క స్వరూపం బట్టి ఈ విభజన మన సౌకర్యం కోసం చేసుకున్నటువంటిది. ఇందులో యజుర్వేదం ఎటువంటిది అనంటే ఇది యజ్ఞమునకు వినియోగించేటువంటి విషయములన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. ఈ యజుర్వేదం వేదములకు హృదయస్థానంలో ఉంది అని చెప్పారు. ఆ యజుర్వేదంలో మళ్ళీ హృదయస్థానంలో ఉన్నటువంటిది ఏది అంటే రుద్ర ఏకాదశిని. ఏకాదశిని అంటే 11 అనువాకాలతో ఉన్నటువంటి రుద్రమంత్రములు. దీనికే మనం నమకం అని లోకంలో అంటూ ఉంటాం. నమకమని, రుద్రైకాదశిని అని, శతరుద్రీయం అని, శ్రీరుద్రమని, దీనికి అనేక పేర్లు. ఒక్కొక్క పేరు ఎందుకు వచ్చిందో కూడా తెలుసుకోవాలి మనం. ఎక్కువగా వేదంలోనూ పురాణాల్లోనూ దీని గురించి ప్రస్తావించినప్పుడు శతరుద్రీయం అనే మాటనే ఎక్కువ వాడుకలో మనకు చెప్పబడుతుంది. ఎందుకు శతరుద్రీయం అన్నారనేది కూడా మనం పరిశీలించబోతూ ఉన్నాం. రుద్రాన్ని చెప్తే పూర్ణ వేదాన్ని స్మరించినట్లుగా, సర్వయజ్ఞములు చేసినట్లుగా ఎందుకన్నారో కూడా తెలుసుకోవాలి మనం. ఈ శతరుద్రీయం అనేది ఆ యజుర్వేదంలో హృదయస్థానంలో ఉంది, అది విశేషం. అందుకే వేదములన్నింటిలో ఈ మధ్య భాగంలో, హృదయ భాగంలో ఎందుకు రుద్రాన్ని పెట్టారు అంటే, సాధారణంగా మనం ఒక ఇంట్లోకి వీధిలోకి వెలుగు కావాలి అంటే ద్వారం మధ్యలో పెడతాం దీపాన్ని. దానిని ద్వార్దేహిళీ దత్త దీపన్యాయం అంటారు. ఇలాగా అలా పెట్టబడినటువంటి దీపం అటూ ఇటూ ఎలా వెలుగు చూపిస్తుందో అలాగే యజుర్వేద మధ్య భాగంలో పెట్టబడే ఈ రుద్రం అటు ఉపాసనాకాండగా, ఇటు కర్మకాండగా, అటు జ్ఞానకాండగా కూడా చెప్పబడుతుంది. కనుక ఆ స్థానంలో పెట్టబడింది, అది విశేషం దీనిలో. ఆ స్థానంలో చెప్పి దీని యొక్క పరిపూర్ణతని, ఇది ఒక ప్రత్యేక విద్యగా దీన్ని చెప్పారు. అందుకే రుద్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వేదాన్ని అధ్యయనం చేసినట్లే. ఇంకా ఏ భాగానికి కనబడిన ప్రస్తావన, దీని యొక్క ప్రసిద్ధి ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లో కూడా చెప్పబడ్డాం. శతరుద్రం యొక్క గొప్పతనం ఇతర పురాణాల్లోని ఇతిహాసాల్లోని ఉపనిషత్తుల్లో కూడా చెప్పబడుతూ ఉంటాయి. ఇక్కడ రుద్ర శబ్దానికి అర్థం, శతరుద్రీయానికి అర్థం, ఈ మంత్ర ప్రవేశానికి వెళ్లే ముందు ఎక్కడెక్కడ చెప్పబడిందో కొంచెం స్మరిద్దాం. జాబాల్ ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో విశేషంగా యాజ్ఞవల్క్యుని వద్దకు మోక్షకాంక్ష కలిగినటువంటి బ్రహ్మవాదులు వెళతారట. ఉపనిషత్తు అంతా కూడా తద్విద్ధి ప్రణిపాతైన పరిపృష్టైన సేవయా అన్నట్లే గురువుని ఆశ్రయించి బ్రహ్మవిద్యను తెలుసుకోవడం అని వస్తుంది. అలాగే ఆ జాబాల ఉపనిషత్తులో చెప్తున్న విషయం ఏంటంటే యాజ్ఞవల్క్యుని వద్దకు వెళ్ళి వీళ్ళందరూ అడుగుతున్నారు ఏమని, అతహైనం బ్రహ్మచారిణ ఊచుహు. బ్రహ్మచారులందరూ అడిగట. బ్రహ్మచారులు అంటే పెళ్లి కాని వాళ్ళు అని అర్థం తీసుకోవద్దు. బ్రహ్మచారులు అంటే బ్రహ్మమునందు చరించువారు అని అర్థం. పరబ్రహ్మము గురించే నిరంతరం భావన చేస్తూ తత్ప్రాప్తికే సాధన చేసేవారు బ్రహ్మచారులు. వీరందరూ కూడా అడిగి ఏమని అడిగారు, కిం జప్యేన అమృతత్వం బ్రూహి అని అడిగట. ఏది జపించడం వల్ల అమృతత్వం లభిస్తుందో చెప్పమని అడిగారు. అమృతత్వం అంటే ఏమిటి, కైవల్యం. పరమాప్త ప్రాప్తినే అమృతత్వము అని అంటారు. ఆ అమృతత్వం కిం జప్యేన, దేన్ని జపించడం చేత లభిస్తుంది అని అడిగితే సహోవాచ యాజ్ఞవల్క్య, యాజ్ఞవల్క్య మహర్షి చెప్తున్నాడు శతరుద్రీయేనేతి, స్పష్టంగా చెప్పేశాడు శతరుద్రీయం జపించడం వల్ల, జపించడం వల్ల లభిస్తుంది. ఎందువల్ల అంటే ఏతాని హవా అమృతస్య నామధేయాని, మీరు ఏ అమృతత్వం అని చెప్పారో ఆ అమృతము యొక్క పేర్లే ఇవి అని చెప్పాడు. అది విశేషం. ఏ అమృతత్వాన్ని ప్రస్తావించి లక్ష్యంగా పెట్టుకుని మీరు అన్నారో ఆ అమృతత్వం యొక్క పేర్లు ఇక్కడ చెప్పబడుతున్నాయి. ఏతాని హవా అమృతస్య నామధేయాని, అమృతం అంటే పరబ్రహ్మము అని అర్థం. పరబ్రహ్మ యొక్క పేర్లు ఇవి గనక ఏ తైర్ హవా అమృతో భవతి, దీనిని హవా హవనము చేయుట వలన, ఇక్కడ హవనము అంటే ఉపాసించడం వలన, ఆరాధించడం వలన, తత్సమర్పణా భావన వలన అని అర్థం తీసుకోవాలి. దీని వలన అమృతత్వాన్ని పొందుతారు సుమా అని రుద్ర ఉపనిషత్ అని దీనికి పేరు అక్కడ మనకు కనిపిస్తున్నది. శతరుద్రియాన్ని ఏమంటారు, రుద్రోపనిషత్ అని చెప్పబడుతున్నది. ఈ రుద్రోపనిషత్తుకి శతరుద్రియం అని పేరు ఎందుకు వచ్చింది అంటే శతం అనంతం భవతి అని వేదమే చెప్తున్నది. శతం అనంతానికి సంకేతం. మనకు లోకంలో వాడుకలో కూడా నువ్వు 100 చెప్పు నేను మాత్రం పాటించను సుమా అంటే 100 అంటే అర్థం లెక్క కట్టి 100 కాదు, అనంతం అని అర్థం అది, నీవెన్ని మార్లు చెప్పినా అని. అలాగే శతం అనంతం భవతి అంటే అనంతత్వానికి సంకేతం. శత రుద్రియం అంటే అనంతులైన రుద్రుల్ని చెప్తుంది. రుద్రుడు ఒక్కడా అనంతమా? మనకు ఉపనిషత్తులోనే ఏకో రుద్ర న ద్వితీయాయతస్తు యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అని ఉపనిషత్తే చెప్తున్నది. ఉన్నది ఒకడే రుద్రుడు, రెండవది లేదు. యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి, ఈశనీభి అని ఒక మంచి మాట అక్కడ వైదిక శబ్దం. ఇది ఈశ్వరుడు అనే పేరు ఎందుకు వచ్చిందో దీన్ని బట్టి మనం తెలుసుకోగలం. ఈశనీభి అంటే శాసక శక్తులతో అని అర్థం. ఈశ్వర శబ్దానికి శాసకత్వము సమర్థత అని రెండు అర్థములున్నాయి. ఈశనీభి అంటే తన సమర్థవంతమైన శాసక శక్తులతో ఏ ఇమాన్ లోకాన్ ఈశత, ఈ సమస్తములైన లోకములను ఎవడు శాసిస్తున్నాడో అతడు రుద్రుడు, అతడొక్కడే, ఆయనొక్కడే. కానీ ఆయన నుంచి ఆవిర్భవించిన అనంతములైన శక్తులతో ఈ లోకంలో ప్రతి అణువుని ఆయన శాసిస్తున్నాడు. ప్రతి అణువుని ఆయన శాసించినప్పుడు ఎన్ని రకాల రుద్రులయ్యారు? ఈ మాట రుద్రంలోనూ వస్తుంది, సహస్రాని సహస్రసో వై రుద్రాహ అది భూమ్యాం అనే మంత్రంలో చివరికి వస్తుంది. వేలాది రుద్రులు అని, అక్కడ వేలాది కూడా అనంతవాచకమే. అందుకు రుద్ర నమకంలోనే అనంతత్వం చెప్పబడింది. అనంతులైన రుద్రులు అసంఖ్యాకాహ, లెక్కలేనంత మంది రుద్రులు ఉన్నారట. ఎందుకు లెక్కలేనంతగా విస్తృతి చెందింది విశ్వం? అంత విశ్వంలో ఒక్క రుద్రుడు గణనకి అతీతమైన సంఖ్యలో విస్తరించి ఉన్నాడు. వారందరూ దీనిలో ప్రస్తావించబడుతున్నారు గనక దీనికి శతరుద్రియం అని చెప్పబడుతున్నది సుమ. అందుకు ఇప్పుడు రుద్రునికి ఈశ్వర శబ్దం వేదంలో ఎంత సహజంగా ఇవ్వబడిందో అనేది యయమాన్ లోకాన్ ఈశత ఈశనీభి అన్న. అలాగే శతరుద్రియం అనే పేరు రావడానికి మరొక అర్థం మనకి స్కాంద పురాణంలో సూత సంహితలో చెప్పబడింది. అంటే దీన్ని బట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇతర పురాణాల్లో కూడాను శతరుద్రియం గురించి విశేషంగా చెప్తున్నారంటే మనం తరించడానికి ఋషి అన్ని వైపుల నుంచి బోధిస్తాడు. ఈ వైపు నుంచి తప్పించుకున్నా మరోవైపు నుంచి ఏమైనా విని బాగుపడతామేమో అని, ఎటు నుంచైనా విని వీడు బాగుపడాలి అని చెప్పి పురాణములన్నీ కూడా శతరుద్రియ ప్రశస్తిని చెప్తున్నాయి. అందులో స్కాంద పురాణంలోని సూత సంహిత శతరుద్రియం గురించి చెప్తూ శతశాఖాగతం సాక్షాత్ శతరుద్రీయముత్తమం తస్మాత్ జపమాత్రేణ సర్వపాపై ప్రముచ్యతే అని చెప్తున్నారు. రుద్ర మంత్రాలని ఒక్క మారు జపించినంత మాత్రాన సర్వపాపై ప్రముచ్యతే, అన్ని పాపముల నుంచి వాడు చక్కగా విడువబడతాడు సుమా. శతరుద్రియ అనే పేరుకి అది చెప్తున్న అర్థం ఏమిటంటే వేదముల్లో ఒక్కొక్క వేదానికి అనేక శాఖలున్నాయి. ఎన్ని శాఖలు అయితే మనం మిగుల్చుకున్న శాఖలు ప్రస్తుతం భారతదేశంలో 0.1% మాత్రమే. అంటే మనం ఎంత కోల్పోయామో మీరు ఆలోచించండి. ఇప్పుడు వేద పాఠశాలను ఉద్ధరిస్తాం అనే ఉద్యమంతో చాలామంది బయలుదేరుతున్నారు, కానీ సరిగ్గా వేదం అధ్యయనం చేసేవాళ్ళు చేయించేవాళ్ళు కూడా కరువైపోతున్నారు. అమెరికాలో ఒక పెద్ద ఆయన ఉంటాడు, ఆయన వేదం ఉద్ధరించాలని బుద్ధి అక్కడికి వెళ్ళక పుడుతుంది, వెంటనే ఇక్కడికి వస్తాడు. ఏమండి వేదాన్ని ఉద్ధరించాలి, వేద పాఠశాలకి ఎంత డొనేషన్ కావాలంటే అంత ఇస్తానండి అంటాడు. సంతోషం, మీకు ఎంతమంది పిల్లలండి అంటే 4 రండి, ఒక్క పిల్లవాడిని వేదం నేర్పడానికి పంపిస్తావా? వాళ్ళ పిల్లలు మాత్రం వేదం చదువుకోకూడదు, ఇంకెవడో చదివితే వీడు చదివిస్తాడట. ఇలాగైతే ఇంక వేదం ఉద్ధరింపబడుతుందండి. చదవలసిన వాళ్ళు ఎప్పుడూ మానేస్తూ ఉన్నారు. ఇంకా వేదాధ్యయనానికి కొన్ని విధులున్నాయి, నియమాలున్నాయి, అవేమి పాటించిన వాళ్ళు మేమెందుకు చదవకూడదని అరకుర మంత్రాలు చదువుకుని భ్రష్టత్వానికి పొందుతున్న వాళ్ళు ఉన్నారు. ఇటువంటి స్థితిలో ఉన్నాం మనం. అయితే ఈ అనంతమైనటువంటి వేదరాశిలో మనం మిగుల్చుకున్న శాఖలు తక్కువ. యజుర్వేదానికి మొత్తం 101 శాఖలున్నాయట. అందుకే యజుర్వేదానికి శతము, శతశాఖాగతం అని దానికి పేరు. శతశాఖలతో కూడుకున్నటువంటి యజుర్వేదంలో ఇది ఎలాంటి స్థానంలో ఉంది అంటే ఉత్తమ స్థానంలో ఉంది గనక శతరుద్రీయం అని దీనికి పేరు వచ్చింది. యజుర్వేదంలో ఉత్కృష్ట స్థానంలో ఉన్న మంత్రరాశి గనక దీనికి శతరుద్రీయం, శతశాఖాగతమైన వేదంలో ఉన్న రుద్రం కనుక శతరుద్రీయం అనే పేరు వచ్చిందని సూత సంహిత మనకు చెప్తున్నటువంటి విశేషం. ఇంకా కూర్మ పురాణంలో దీని గురించి చెప్తూ ఇమాని మే రహస్యాని నామాని శృణుచానఘ అని శివుడే స్వయంగా చెప్పాడు. ఆ రుద్రంలో చెప్పబడ్డ పేర్లన్నీ కూడా నా యొక్క రహస్య నామములు అన్నాడు. మనం లలిత రహస్య నామములు అని అంటాం అమ్మవారి నామాల గురించి, అలాగే శివుని యొక్క రహస్య నామములు. అందుకే రుద్రాభిషేకం చేసిన తర్వాత ఇప్పటికీ సంప్రదాయజ్ఞులు లలితా త్రిశతి ఎలా చేస్తారో రుద్ర త్రిశతి అలా చేస్తారు. ఇందులో నామములన్నీ తీసుకుంటే మీకు ప్రధాన నామాలు 360 వస్తాయి. అక్కడ 300 పై చిరుకు నామాలు ఇలా మీరు తీసుకుంటే అక్కడ త్రిశతి వచ్చింది. ఇది దీనిలో ఉన్నటువంటి మరొక రహస్యం. ఈ విధంగా రహస్యాన్ని నామాన్ని శృణుచ అనగా అని శివుడే స్వయంగా చెప్పినట్లుగా మనకు కనబడుతున్నది. ఇలాగ బహుపురాణముల్లో వివరించుతున్న దీని గురించి చెప్పి వేదమే రుద్రస్వరూపం అని వేదం మరుగుతోటి చెప్పింది. ఇమా రుద్రాయ స్థిర ధన్వనే గిరహ అని. ఇక్కడ గిరహ అంటే వాక్కులు అని అర్థం. వాక్కులు, ఈ వాక్కులు ఏమిటంటే రుద్రస్వరూపం అంటే ఇవన్నీ కలిపి. అంటే రుద్రుడంటే ఎవరు? శబ్దస్వరూపుడు. శబ్దస్వరూపుడు అంటే ఇన్ని శబ్దములు ఏ మూల శబ్దం నుంచి వచ్చాయో ఆ స్వరూపుడు. అంటే రుద్ర శబ్దానికి వైదిక అర్థం ఏమిటంటే ఓంకార స్వరూపుడు అని ప్రధానమైన అర్థం. ఆ ప్రణవ వేద్యమైన పరతత్వమే రుద్రుడు. ఇది ఒక విశేషం. అలాంటి ఆ పరమాత్మ గురించి వేదము చెప్పినటువంటి దివ్యనామాలు ఇలా ఉంచి దీని ప్రశస్తిని కూర్మ పురాణంలో కథలు చాలా చక్కగా చెప్పారు. వసుమనసుడు అనే ఒక రాజర్షి ఉండేవాట. ఈ రాజర్షి బ్రహ్మదేవుని యొక్క వరం చేత ఆయుష్ పొందాడు. ఆయుష్ ఎందుకు పొందాడు? ఇక్కడ చూడండి విశేషం చెప్తున్నారు. బ్రహ్మవర లబ్ధ సాగ్ర సంవత్సర శతానుష్ఠ అనుష్ఠిత గాయత్రీపాసనయా. ఎందుకయ్యా ఆయుష్ పొందాడు అంటే శుభ్రంగా తినడానికి తిరగడానికి మరిన్ని భోగాలు అనుభవించడానికి ఆయుష్ మనకి. కానీ అందుకు కాదుట, ఈయన ఆయుష్ ఎందుకు పొందాడంటే నేను భగవద్ ఉపాసన చేయడానికి నాకు ఆయుష్ కావాలన్నాడంటే. అది ఆయుష్ ఎందుకు అంటే భగవంతుణ్ణి ఆరాధించడానికి. శరీరం ఎందుకు? భగవదారాధనకి. కళ్ళెందుకు? ఆయన్ని చూడడానికి. చెవులెందుకు? ఆయన్ని వినడానికి. భద్రం పశ్చేమ అక్షభిద్యజిత్రాహ. ఎందువల్ల? దేవతల్ని సుష్ఠుగా మనం ఆరాధన చేయడానికి. అందుకు ఇంద్రియములు పుష్టి కావాలి. అందుకని భోగానుభవం కోసం కాదు. ధ్యానం చేద్దామంటే కీళ్ల నొప్పులు కాళ్ళ నొప్పులు సహకరించడం లేదు. అందుకే కాళ్ళు కీళ్ళు ఎందుకు దృఢంగా ఉండాలంటే ఆయన కూర్చో ఆయన కోసం మఠం వేసి కూర్చోడానికి. కంఠం ఎందుకు సరిగ్గా ఉండాలంటే గొంతెత్తి ఆయన నామం కీర్తించడానికి. బుద్ధి ఎందుకు సరిగ్గా ఉండాలంటే ఏకాగ్రంగా ధ్యానించడానికి. చేతులు ఎందుకు ఉండాలి? పూజించడానికి. అందుకు జీవితం ఎందుకు ఉండాలి? మొత్తంగా ఈశ్వరారాధనకి. అందుకు బ్రహ్మ ఇచ్చినటువంటి ఆయువుని ఆయన గాయత్రి ఉపాసనకు వినియోగించాడు. గాయత్రి అంటే ఎవరు? వేదమాత. వేదమాత అయిన గాయత్రిని ఆరాధించాడు. ఎలాగూ? ఆయన మొత్తం తన యొక్క పూర్ణ ఆయువుని దాన్ని వినియోగించట. వినియోగించితే ఆ గాయత్రి మంత్రం ద్వారా ప్రసన్నుడైనటువంటి పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు. ఎవరాయన? గాయత్రి మంత్ర ప్రతిపాద్యమైన మహాచైతన్యం భర్గహ అని చెప్పబడుతున్న మహాచైతన్యం ఆవిష్కరింపబడింది. అది ఎక్కడున్నది? సూర్యమండల మధ్యవర్తి అయి ఉన్నటువంటి పరమేశ్వర తేజస్సు. ఆ తేజస్సు కనిపించి చెప్తున్నదిట. సదా ప్రాహ మహాదేవో రాజానం ప్రీతమానస ఇమానిమే రహస్యాని నామాని శృణుచానగా. అక్కడి మాట ఇందాక చెప్పుకున్నది. ఇవి నా రహస్య నామములకు ఉన్నాయి, ఉపదేశిస్తున్నాన్ని. ఇన్నాళ్ళు గాయత్రి జపించినందుకు ఆ పరమేశ్వరుడు కనిపించి ఉపదేశిస్తున్నాడు ఆయనకి. ఇది ఏమిటవి అంటే సర్వ వేదేషు గీతాని సంసార శమనాని చ. ఇది సర్వవేదముల యందు గానము చేయబడినటువంటి నా నామములు సంసార శమనానిచ, ఇది విశేషం. జనన మరణ రూపమైనటువంటి సంసార ప్రవాహాన్ని పోగొట్టి కైవల్యాన్ని ఇవ్వగలిగేవి. దానితో నమస్కృష్వ, దానితో నన్ను నమస్కరించు. సతతం ఏభిర్నామ పదై శుచిహి, శుచి కలిగి ఉండి ఈ నామపదములతో నన్ను నమస్కరించు. ఆ నామములే అధ్యాయం శతరుద్రీయం యజుషాం సారముత్తమం. ఇవి యజుష మంత్రముల యొక్క సారము. జపస్వానన్యచేతస్కో మయ్యే ఆసక్త మానస, దీనిని అన్యచింతలు విడిచి నాయందే ఆసక్తి కలిగి ఎవరైతే జపిస్తున్నారో, జపేదాభరణాత్ రుద్రం మరణ పర్యంతం దీనినే ఎవరు జపిస్తున్నారో వారు సయాతి పరమాంగతి, వారు పరమగతిని పొందుతారు సుమా అని పరమేశ్వరుడు అన్నాళ్ల గాయత్రి ఉపాసనకి ఫలంగా ఆయన స్వయంగా శతరుద్రియాన్ని ఉపదేశించాడు. అంటే శివుడు ఉపదేశించగా తీసుకున్న మంత్రములు గనక ఈయన వద్ద అవి శక్తివంతంగా పనిచేసి కైవల్యాన్ని ఇచ్చే. ఉపనిషత్తులో మరొక చోటు చక్కగా ఏం చెప్తున్నారంటే, రుద్రం జపం చేయడం ఏమిటి అంటే అవిముక్తోపాసన చేయడం అన్నారు. ఇది చాలా ఏకాగ్రంగా మీరు వింటే దీని గొప్పతనం మరింత తెలుస్తుంది. మోక్షం రావాలి అంటే అవిముక్తోపాసన చేసి తీరాలండి. ఇది మీకు వైష్ణవోపనిషత్తుల్లో ఒక చోట కూడా చెప్పబడింది. అవిముక్తోపాసన యొక్క గొప్పతనాన్ని చెప్తారు. అవిముక్తోపాసన చేయనిది కైవల్యం రాదు. అవిముక్తం అంటే ఏమిటి? అవిముక్తం అనే ఒక క్షేత్రానికి పేరుంది, చాలా మంది గుర్తుండి ఉంటుంది వినడం అలవాటైన వాళ్ళకి. కాశీక్షేత్రానికి పేరు అవిముక్తము అని. అవిముక్తోపాసన వల్లనే కైవల్యం లభిస్తుంది. అందుకే కాశ్యాంతు మరణాన్ముక్తి, కాశీలో శివుణ్ణి ఉపాసించిన వాడికే ముక్తి లభిస్తుంది. ఈ అవిముక్తం అనే క్షేత్రములు మొత్తం మూడు చోట్ల ఉన్నాయి. ఎక్కడ ముందు మనకు స్థూలమే కనిపిస్తుంది. మనలో ఉన్నదానికన్నా బయట ఉన్నది చెప్పడం మనకు చాలా సులభం. అందుకు ముందు స్థూలం గురించి చెప్తాం. స్థూలంగా అవిముక్తం ఉన్న చోటు ఏది అంటే వారణాసి అని చెప్పబడుతున్న కాశీక్షేత్రం అవిముక్తం. దీనికి అవిముక్తం అని పేరు ఎందుకు వచ్చిందయ్యా అంటే, విముక్తము అంటే విడిచిపెట్టేది అని అర్థం. అవిముక్తము అంటే విడిచిపెట్టకుండా ఎక్కడుంటారో దాని పేరు అవిముక్తం. ఎవరుండేది? పరమేశ్వరుడు ఏ చోటుని విడిచిపెట్టకుండా ఉంటాడో ఆ చోటు అవిముక్తం. ప్రళయకాలంలో సర్వభువనములు లయమైనప్పటికీ కూడా ఆయన ఇది నా చోటు అని పరమ ప్రేమగా దాచుకుని అక్కడే ఉంటాడ. అందుకు కాశీక్షేత్రానికి అవిముక్తమని, ఆనందకాననమని, వారణాసి అని, రుద్రగేహమని అనేక పేర్లు చెప్పబడుతూ ఉన్నాయి. అలాంటి అవిముక్తోపాసన మోక్షాన్ని ఇస్తుంది. అందుకే స్థూలంగా మనకి కాశీక్షేత్రం. ఇక ఆంతరిక క్షేత్రం, క్షేత్రములు రెండు విధములు, బాహ్యములు అభ్యంతరములు అని. అభ్యంతరములు అంటే మన లోపల కాశీక్షేత్రం ఏమిటి? భూగ్రాణంబుల మధ్య సంధి కాశీక్షేత్రం. వరణాసి రెండు నదుల నడుమ ఉన్నటువంటి వారణాసి, ఆ రెండు నదులే ఇడా పింగళ నాడుల నడుమ ఉన్నటువంటి చోటు. మధ్యలో సుషుమ్న, ఆ స్థానమే భ్రూమధ్య స్థానం, ఆజ్ఞాచక్ర స్థానం, రుద్రస్థానం. రుద్రుడు అంటే ఈశత ఈశనీభి, తన శాసక శక్తులతో దేవతల్ని శాసించేవాడు. అలాగే మొత్తం మన శరీరాన్ని శాసించే బుద్ధిశక్తులన్నీ మెదడు దగ్గర ఉంటాయి. అంతే కదా, కాలి దగ్గర ఒక ఈగ వాలితే కాలిని విదిరించాలని కాలికి హెచ్చరిక పంపించే నాడి ఉండే చోటిది. ఇలా మన శరీరంలో ప్రతి అణువుని శాసించే నాడులకు మూల కేంద్రం మెదడైతే, ఈ మెదడుకు సంబంధించే నాడీ మండలాన్ని శాసించే శక్తి ఉన్న చక్రమే ఈ చక్రం. అక్కడుంటాడు ఈ రుద్రుడు. శరీరాన్ని మొత్తాన్ని శాసించే బుద్ధిశక్తుల్ని శాసించే ప్రధాన చైతన్యం అక్కడున్నది. అందుకు భూమధ్య స్థానంలో ధ్యానం చెప్పారు. ఇది మన శరీరంలో అవిముక్త క్షేత్రం. ఇప్పుడు రెండు చెప్పే. మూడోదేది అంటే వేదములలో అవిముక్త క్షేత్రం. వేదములలో అవిముక్త క్షేత్రం ఏంటంటే రుద్రమే, అది విశేషం. అందుకు రుద్రాధ్యాయం చేసేవాడు అవిముక్తోపాసన చేసిన వాడు అవుతున్నాడు. వాడికి రుద్రాధ్యాయం చేసిన వాడికి ఈ నాడీ స్పందన జరుగుతుంది. మంత్రములు ఉచ్చరించేటప్పుడు మన నాడీ మండలాల్లో స్పందన ఏర్పడతాయి. అన్ని నాడీ మండలాలని స్పందింపజేయగలిగేటువంటి ప్రధాన శక్తి కలిగిన ఈ ఆజ్ఞాచక్రం, పేరే ఆజ్ఞ. ఆజ్ఞ అంటే ఆర్డర్, అదే ఈశకత్వం అనేటువంటిది, అది రుద్రస్థానం. ఆ నాడులు స్పందించాలి అంటే రుద్రాధ్యాయం ఒక్కటే శరణ్యం. ఇప్పుడు మూడు క్షేత్రములు ఉన్నాయి. ఇందులో ఏది గొప్పది అంటే దేన్ని తక్కువగా చూసిన మహాపాపం, మూడు గొప్పదే. అందుకు కాశ్యాంతు మరణాన్ముక్తి అంటే కాశీకి వెళ్ళి చనిపోతే మోక్షం వస్తుంది అనే మాట అటు ఉంచి ఎవరు దృష్టి భూమధ్యమును ఉండు ఉండగా శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారు అని ఒక భావం. అదేవిధంగా ఎవరు రుద్రాధ్యాయ భావన చేస్తూ శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారని ఒక భావం. ఎవరు కాశీక్షేత్రంలో శరీరాన్ని విడిచిపెడతారో వారు కైవల్యాన్ని పొందుతారనేది ఒక భాగం. మూడు నిజమే. కనుక వేదములలో రుద్రం ఎలాంటిది అంటే క్షేత్రములలో కాశీ ఎలాంటిదో వేదములలో రుద్రం అలాంటిది. అందుకు కాశీ విశ్వేశ్వర స్థానం, రుద్రం విశ్వేశ్వరుని స్థానం, విశ్వనాథుని స్థానం. కాశీక్షేత్రంలో సర్వదేవతలు ఉన్నారు, సర్వదేవతలకు మూలమైన పరంజ్యోతి అయిన రుద్రుడు ఉన్నాడు. అదేవిధంగా రుద్రం కూడా సర్వదేవతాత్మకమైన శివ చైతన్యం నింపుకున్నది అని చెప్పి, అవిముక్తం మమ క్షేత్రం మన్నామ పరమం శుభం శతరుద్రీయ జాపిత్వం అని పరమేశ్వరుడే చెప్తున్నాడు ఇక్కడ. అవిముక్త క్షేత్రము నా నామము శతరుద్రీయం, అది దివ్యమైనది సుమా, దీని ద్వారా పరమమును పొందవచ్చు అని పరమేశ్వర వచనంగా మనకి ఉపనిషత్తుల్లోనే ప్రకటింపబడుతూ ఉన్నది.
1: ఓం నమః శివాయ. You are listening to shaivam.org radio, the 24/7 spiritual channel from shaivam.org. Om Namah Shivaya.

కనుక ఉపవాసము అంటే ఉప సమీపే వాస. ఉప అంటే పరమాత్మని యొక్క సన్నిధిలో నివసించడము అని అర్థం. అంటే మన భావన అంతా ఆయన సన్నిధిలో ఉండి ఇతర భోగములన్నీ త్యాగం చేయడం. అనశన వ్రతం అంటారు. అనశన వ్రతం అంటే ఆహారం స్వీకరించకపోవడం. ఆహారం స్వీకరించకపోవడం అంటే మన ఇంద్రియాలకి అన్నం పెట్టకపోవడం అని అర్థం. అంతేగా నోటుకు ఒక్కదానికే కాదు, ఇంద్రియాలకు అన్నం పెట్టకపోవడం అంటే భోగాలు స్వీకరించకుండా యోగ స్థితిలో ఉండడమే ఉపవాసం అంటే. అదండి ఉపవాసం కనుక అన్నం మానేడు ఉపవాసం కాదు కనుక మూడు పొట్లు తిందామండి అని మళ్ళీ సిద్ధపడితే అది మళ్ళీ వేరే అర్థాలు వస్తాయి. నిగ్రహణ అనేది ఏదైనా మంచిదే, అది చేస్తూ ఇది చెయ్యాలి అన్నారు తప్ప అదే ఉపవాసం కనుక అది మానేద్దాం ఇది మానేద్దాం అనుకోవద్దు. చేయవలసింది చేయవలసిందే. మొత్తానికి అచ్చమైన ఉపవాసం, అచ్చమైన జాగరణ అంటే ఏమిటో నేర్పుతున్నారు మనకి ఈ పాము ఏనుగు. ఏ శాస్త్రాలు చదవలేదు, శివరాత్రి పూజా విధానం పుస్తకం దగ్గర పెట్టుకుని బట్టీయం పట్టలేదు. అనేక జన్మల పురాకృత సుకృతం వల్ల వాటికి సంక్రమించింది ఈ సంస్కారం. శివచింతనతో గడిపిన రాత్రే శివరాత్రి, శివచింతనతో గడిపిన రోజే శివరాత్రి పర్వదినం. ప్రతిరోజు శివరాత్రి కావాలి, ప్రతి క్షణం శివరాత్రి కావాలి. ఈ విధంగా ఆ శివరాత్రి వైభవాన్ని వాళ్ళు అనుభవిస్తున్నారు. వాళ్ళ చింతంతా కూడా ఏమి చేయుదు అని ఆత్మసీమమునొక పోని తనలోన తలపోత భృంగుడయ్యు, ఎప్పుడు పడవటి కొండపైకి ఎక్కు భానుడు, ఎప్పుడు ఉదయించు నే పోదు ఎప్పుడనుచు. ఎప్పుడు సూర్యుడు అస్తమిస్తాడు, మళ్ళీ ఎప్పుడు ఉదయిస్తాడు, నేను ఎప్పుడు వెళ్తాను అని ఎదురు చూస్తున్నాయి. అపొద్దుట్ నుంచి అదే పని. ఈ లోపల ఆ సాయంత్ర వేళ సూర్యుడు అస్తమిస్తున్నాడు అని వర్ణిస్తున్నాడు. సూర్యుడి యొక్క అస్తమయాన్ని ధూర్జడు గారు ఎంత అందంగా వర్ణించారో చూడండి. ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వ బంతి అనగా, దినమహీరుహమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగ, దివి నుండి దేవదానవ యుద్ధ రక్తాద్రమై నెలకూలు రథాంగమనగ, పద్మినీ సంగమ శ్రాంతి పరిహరింప అపర జలనిధి జలకంబులాడబోవు కరణి, నరసంజ చందురు గవి పచ్చడంబు ధరపెట్టి భానుబింబంబు కృంకే. సూర్యుడు అస్తమించట. ఆ అస్తమించిన సొగసు ఎలా ఉందంటే మన కవులు ప్రకృతిని ఎలా పరిశీలిస్తారో చూడాలి. ప్రకృతిని పరిశీలించడం అనేది మానవత్వం యొక్క ఉన్నత స్థాయి. అంతేగాని ప్రకృతి గురించే పట్టించుకోకుండా నాలుగు గోడలు, కాంక్రీట్ జంగిల్స్, ఇంకా తెలిసిన గొప్ప సంగీతం ఏమిటి అంటే రూపాయి కట్టల రెపరెపలే గొప్ప సంగీతం. ఈరోజు ఒక మంచి సంగీతం కానీ ప్రకృతి కానీ ఏవీ లేవు మనకి. మంచి గొప్ప వస్తువు ఏదయ్యా అంటే ధనం, దాని ద్వారా వచ్చే ఆనందం, ఇవే పశుజీవనం. కానీ ప్రకృతి, దాని సౌందర్యం, వీటన్నిటినీ భావన చేసిన కవులు ఉన్నారే, దాని ద్వారా గమనించవలసింది ఏమిటి అంటే ప్రకృతిని గమనించితే పరమాత్మని అందుకోగలం మనం. మొదటి మెట్టు ప్రకృతిని గమనించడం. అది చెప్తున్నాడు ఇక్కడ. సూర్యాస్తమయం ఎలాగైందంటే ప్రాగ్వధూమణి చిమ్మ పశ్చిమ దిక్కాంత పట్టిన చెంగల్వంతి అనగా, తూర్పు అనే కన్య పడమరాన అనే కన్య ఆడుకుంటున్నారు. ఈ తూర్పు అనే కన్య ఒక ఎర్రని పూలవంతిని విసిరితే పడమర అనే కన్య పట్టుకుందా అన్నట్లుగా పడమట ఆకాశంలోకి వెళ్ళట సూర్యుడు. ఎంత బాగా వర్ణించారు చూడండి. అంటే తూర్పు కన్య విసిరితే పడమర కన్య పట్టుకోవడానికి సమయం అంత అయిందనమాట, ఒక 12 గంటల కాలమైంది. అలా విసిరితే పట్టుకున్న బంతా అన్నట్టున్నాడు పడమటి ఆకాశంలో సూర్యుడు. అంతేకాదు దినమహీరుగమున తేజోమయంబుగా పండిరాలిన పెద్ద పండనంగా, ఆకాశమనే వృక్షం, పగలు అనే వృక్షం, దానికి కాసి పండిపోయిన పండు రాలిపోతుందా అన్నట్లుగా ఎర్రగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. అంతేకాక ఆకాశంలో దేవతలు దానవులు కొట్టుకుంటూ ఉంటే ఒక రథచక్రం విరిగిపోయి రక్తంతో తడిసి జారిపోతోందా అన్నట్టున్నట్ట ఎర్రని సూర్యుడు. ఈ విధంగా అంతవరకు తిరిగి అలసిపోయిన సూర్యుడు స్నానం చేయాలని చెప్పి సముద్రంలోకి గురుకుపోయేట ఈ విధంగా అస్తమించాడు అన్నారు. ఇలా ఉండగా నెమ్మదిగా చీకటెక్కింది అని వర్ణిస్తున్నాడు. ఇక్కడ ధూర్జటి యొక్క గొప్పతనం ఇంకా విజృంభించి కనబడుతుంది. చీకటెక్కి ఆ చీకటి అలా ఉండగా ఉండగా కొంతసేపటికి చంద్రుడు వచ్చాట. దీనిని ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. సకలాపూర్ణుడు నీలవర్ణుడనుటల్ సత్యంబుగా తెలుపు పోలిక పెంజీకటి నిండా, తారకులు వల్చన్ నిర్జరాధీశ్వరాదికులర్పించిన పువ్వులట్లు. చీకటి వచ్చిందిట. ఆ చీకటి వచ్చి ఏమైందంటే మొత్తం అంతా ఆక్రమించిందిట. చీకటి ఎక్కడా వదలకుండా మొత్తం ఆక్రమించిందిట. ఎలా ఆక్రమించిందంటే చీకటి అంటే నీలవర్ణం, నీలవర్ణమైన చీకటి అంతటా ఆక్రమించింది అంటే
అంతటా వ్యాపించిన విష్ణువులా ఆక్రమించిందని వర్ణించాడు. అంటే నీలవర్ణం నారాయణ వర్ణం అనమాట. ఆ నీలవర్ణుడు అంతటా ఉన్నాడు అనే దాన్ని రుజువు చేస్తున్నట్లుగా చీకటి అంతా వ్యాపించింది అని వర్ణించాడు. అయితే నక్షత్రాలు వచ్చేటప్పుడు ఆ నక్షత్రాలు ఎలాగొచ్చాయంటే నారాయణుణ్ణి అర్చించడానికి దేవతలందరూ వేసిన పువ్వులు లాగొచ్చాయి. ఎంత చక్కటి భావన చేస్తున్నాడు చూడండి. ఎందుకు అలా వర్ణిస్తున్నాడు అంటే రాబోయేది మోక్షం అనే దశ. మోక్షానికి వెళ్ళబోయే ముందు చీకటిని పగటిని రాత్రిని దైవీయంగా వర్ణించాలి తప్ప కనబడేటువంటి భౌతికంగా వర్ణించడం కాదు. కనుక రాత్రిని ఇంత చక్కగా వర్ణిస్తున్నాడు. సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ నీలవర్ణం అంతా విష్ణువు యొక్క విశ్వవ్యాపకత్వాన్ని తెలియజేస్తే దేవతలు వేసిన పువ్వుల్లాగా నక్షత్రాలు ఉంటూ ఉంటే ఈ లోపల చంద్రుడు వచ్చాడు. అభగుడ దేవుండు భేదంబుగామికి తెల్లంబుగ నల్పు తెలుపుగా ధరమించెన్ శశాంకాగతిన్. ఇది అపూర్వమైన భావన, దుర్జటి యొక్క అపూర్వమైన భావన. కొంతసేపటికి చంద్రుడు రాగానే వెన్నెల కలిసిందిట. వెన్నెల ఏం చేస్తుందంటే చీకటిని తోసేదు, చీకటి వెన్నెలని తోసేదు, రెండూ కలిసిపోయే వెళతాయట. ఇది ఒక వెన్నెల రాత్రిని గమనించితే తెలుస్తుంది. చీకట పోలేదు. చీకటి పోయింది అంటే సూర్యకాంతిలా ప్రకాశం ఉండాలి, కానీ అలా పూర్తిగా చీకటి పోలేదు. పోని చీకటి ఉందా అంటే చీకటే కాకుండా వెన్నెలు కూడా కలిసి ఉంది. కనుక ఈ నలుపు తెలుపు కలిసిపోయి ఎలాగున్నాయి అంటే ఆ తెల్లని వెలుగు, ఆ చందమామ నుంచి వచ్చిన తెల్లని వెలుగు ధవళ శరీరుడైన శివుని కాంతిలా ఉందిట. ఈ నీలవర్ణం అంతా విష్ణువు కాంతిలా వ్యాపిస్తే ఆ వచ్చిన తెల్లని వెలుగు శివుని మేని కాంతిలా ఉందిట. ఈ రెండూ కలిసిపోయి ఎలా ఉన్నదంటే భేదంబుగా మీకు తెల్లంబుగా, నాకు విష్ణువునుకు భేదం లేదు అని చెప్పడానికి గాను శివకేశవులిద్దరూ కలిసిపోయి నిండిపోయారు లోకంలో అని చెప్పాడు. అపర శివాచార్యుడైనటువంటి మహాశివభక్తుడైన దూర్జటి గారి హృదయంలో కూడా శివకేశవుల పట్ల ఎంత అభేదం ఉన్నదో చూడండి. ఇలాంటి అభేద బుద్ధితో కూడిన శివభక్తి ఉండాలి, అలాగే అలాంటి అభేద బుద్ధితో కూడిన విష్ణుభక్తి ఉండాలి. అందుకే భర్తృహరి, అప్పయ్య దీక్షితులు మొదలైన మహాత్ములు చెప్తారు, మహేశ్వరేవా జగతామధీశ్వరే జనార్దనేవా జగదంతరాత్మని నవస్తు భేద ప్రతిపత్తిరస్తిమే తథాపి భక్తిస్తరుణేందు శేఖరే అని చెప్పాడు ఆయన. సకల జగదీశ్వరుడైన మహేశ్వరుని యందు గాని, సకల జగద్వ్యాపకుడైనటువంటి నారాయణ యందు గాని భేదము లేదు అని మాకు తెలుసు, అయినప్పటికీ నా మనస్సు ఎందుకో శివుని మీదే ప్రీతిగా ఉంది అన్నాడు ఆయన. అంటే భేదము లేదని తెలుస్తూనే అభీష్ట దైవాన్ని ఆరాధించాలి. ఒక దైవం మీద ఉండడం సహజం, అలా ఆరాధించాలి అని ఆయన చెప్పాడు. అలాగే లీలాసుకుడు కృష్ణకర్ణామృతంలో చెప్తాడు, శైవావయం నఖలు తత్ర విచారణీయం పంచాక్షరీ జపపరా నితరాం తథాపి చేతో మదీయ మతసీ కుసుమావభాసం స్మేరాననం స్మరతి గోపవధూ కిశోరం. లీలాసుకుడు జన్మతః శైవుడు, శైవుడైనప్పటికీ కూడా శైవావయం నఖలు తత్ర విచారణీయం, అందులో విచారించదగ్గది ఆలోచించదగ్గది ఏమి లేదు శైవులమే. అంతేకాదు పంచాక్షరీ జపపరానితర, మేము నిరంతరం పంచాక్షరీ జపపరాయుడు, అయినప్పటికీ మా మనస్సు ఆ అవిశ పువ్వు కాంతితో ప్రకాశించేటువంటి నీలవర్ణుడైన కృష్ణునే నమస్కరిస్తుంది అని చెప్పాడు ఆయన లీలాసుడు. అంటే చూడండి, ఆయన పంచాక్షరిని విడిచిపెట్టలే, పంచాక్షరి చేస్తున్నాడు కానీ కృష్ణ భక్తుడు. అదేవిధంగా శివునకు కేశవునకు అభేదమనే స్పృహ కలిగిన శివభక్తి విష్ణుభక్తి, అదే మోక్షమిస్తుంది. కానీ భేద దృష్టి కలిగిన భక్తికి మోక్షం రాదు అనేది శాస్త్రం చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దూర్జట్ అందుకే ఇంత చక్కగా చెప్పాడు, ఈ నలుపు తెలుపులు కలిసిపోయి ఎలా ఉన్నాయంటే వారిరువురు కలిసి ఏలుతున్నారు అన్నాడు. ఇక్కడ నుంచి దూర్జటి యొక్క ఉపాసన బలం ఆకాశ వీధిలోకి ప్రయాణించి అదిగో కనిపిస్తోంది శివలింగం అంటాడు. ఒక్కసారి చూడండి ఎంత గొప్ప భావన. ఎక్కడ అంటే ఆకాశ వీధిలో. ఏమిటా శివలింగం అంటే ఆ పూర్ణ చంద్రబింబమే శివలింగం అని నమస్కరిస్తున్నాడు. చూడండి, ఇది కేవలం కవిత్వం అండి, దేన్నైనా భావిస్తారు అంటాం మనం, కానీ భక్తుడు కదా, కవిత్వం కాదు, అది సత్యం. అది సత్యం, ప్రకృతిలో కనబడే పరమాత్మ స్వరూపాన్ని భావన చేయగలగడం సత్యం. దానిని పదార్థంగా చూడడం అసత్యం. మనం పదార్థాన్ని చూస్తున్నామే తప్ప పరమార్థాన్ని చూడటం లేదు. ప్రకృతిలో పరమార్థాన్ని చూడాలి, పదార్థాన్ని కాదు. ప్రతి పదార్థాన్ని పరమార్థంగా దర్శించడమే సర్వం ఒకే భగవత్ చైతన్యాన్ని దర్శించడం. ఇక్కడ చంద్రుణ్ణి శివలింగంతో చెప్పారు. ఇది ఒక పోలిక, ఒక కవిత్వం కాదు, ఇది సత్యం. ఇది ఎందుకంటే పరమాత్మ అష్టమూర్తులతో ప్రపంచమంతా నిండిపోయి ఉన్నాడు అని చెప్పుకున్నాం. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు, ఎనిమిది కూడా శివస్వరూపాలే. కనుక ఎనిమిది శివలింగములే.
ఉదయాన్నే లేచిన వెంటనే నా స్వామి నన్ను పరిశీలించడానికి, నన్ను గమనించడానికి, నన్ను అనుగ్రహించడానికి అదిగో సూర్యలింగమై కనబడుతున్నాడు అనుకోవాలి. మన శివుడికి ఎంత దగ్గరున్నామో చూడండి. ఆయన కనిపించి తన వెలుగుల్ని మనపై వెదజల్లుతూ ఉంటే ఆ శివుడు మనల్ని చూస్తున్నాడు, తన వెలుగులతో మనల్ని నడిపిస్తున్నాడు అన్న భావన కలగ్గానే భక్తుడికి ప్రతి క్షణం శివ సాయుధ్య భావన, శివ సాన్నిధ్య భావన. ముక్తంటూ వేరే ఉంటుందా చెప్పండి? ఆ సూర్యకాంతి తన మీద పడుతూ ఉంటే శివుని అనుగ్రహకాంతి తనపై వర్షిస్తోంది అని భావించిన భక్తుడే నిజమైన ముక్తుడు. అలాగే రాత్రి అవగానే ఒక్కసారి ఆ నీలకాంతి తెల్ల ధవళకాంతి కలవగానే శివకేశవులు ఇద్దరూ వచ్చారు అనుకుంటే అంతకన్నా భక్తే ఉంది. ఒక్కసారి ఆకాశంలో చూస్తే చంద్రలింగం కనబడుతోంది అక్కడ, సూర్యలింగం ఉదయం, చంద్రలింగం రాత్రి. అలా రెండు పూటలా నన్ను గమనించుకుంటున్నాడు నా స్వామి. అందుకే భగవంతుడికి భక్తుడితో ఎప్పుడు ఎడబాటు ఉండదు, భక్తునికి భగవంతుడితో ఎడబాటు ఉండదు. నిత్యాన్యోన్యం సాంగత్యం వారి వృద్ధి. అలాగా అదిగో కనబడుతున్నదయ్యా శివలింగం, ఉదయగ్రావము పనవట్టము అభిషేకోద ప్రవాహంబువార్ధి దరిధ్వాంతము ధూపధూమము జ్వల దీప ప్రభారాజి కౌముది తారానివహంబులర్పిత సుమంబుల్గా తమోదూర సౌక్షదమై శీతగభస్తి బింబ శివలింగం వప్పి ప్రాచీదిశన్. ప్రాచీదిశన్ అంటే తూర్పు దిక్కున శీతగభస్తి బింబ శివలింగం వప్పి. శీతగభస్తి అంటే చల్లని కిరణాలు వెదజల్లే బింబము చంద్రుడు, అదే శివలింగము. చంద్ర శివలింగం ఉదయించింది. శివలింగం ఉదయించినప్పుడు మరి శివలింగానికున్న హంగులన్నీ ఉండాలి కదండి. పానవట్టం ఏది అంటే ఉదయగ్రావము పానవట్టము. ఆ ఉదయించినది ఉదయపర్వతం మీద ఉదయించాడు, ఉదయపర్వతమే పానవట్టంట. మరి అభిషేకం చేసిన జలమంతా ఏది? ఆయన అభిషేకించిన జలమంతా కూడా సముద్రమే అని చెప్పాడు. అభిషేకిస్తే వచ్చేసింది అదే సముద్రం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి, మనం తాగే ప్రతి నీటి చుక్క శివతీర్థంగా భావించినప్పుడు తప్పకుండా మనం తరించిపోతాం. అభిషేకోద ప్రవాహంబు వార్ధి. ఇక ధూపం ఏది అయ్యా అంటే అక్కడ కొండలు గుహలు ఉంటాయి, ఆ గుహలలోంచి చీకటి ఉన్నది, గుహల్లో చీకటి ఉంది, ఆ చీకటి ఒక ధూపంలా ఉందిట. దరిద్వాంతము ధూప ధూమం. ఇక వెలుగులు ఏమిటి అంటే జ్వలదీప ప్రభారాజి కౌము, స్వామికి సమర్పించిన దీపాల కాంతి వెన్నెలా అని చెప్తున్నాడు. ఇక పువ్వులు ఏవయ్యా అంటే తారానివహంబులర్పిత సుమంబుల్గా, శివుడికి సమర్పించినటువంటి కుసుమములే నక్షత్రములుగా ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇక ఆ శివలింగం ఏ శాంతినిస్తోంది అంటే మనలో అజ్ఞానాన్ని పోగొట్టి తాపత్రయాలని నశింపజేసి ప్రసన్నతని ఇస్తున్నటువంటి ఆ దివ్యమైన చంద్రలింగం కనబడుతోంది అని చెప్తున్నాడు. ఇక్కడ అంటే ఆ ఏనుగు పాము అక్కడ బాధపడుతూ ఉండగా పగలయ్యింది, రాత్రి అయ్యింది. ఆ రాత్రి ఇలా వెళ్ళింది అనమాట. నిరంతర శివచింతన చేసేవాడికి అంతా శివమయమే అంది ఇక్కడ దర్శించుతున్న విషయం. ఇదే విషయం శంకరాచార్య శివానందరహరిలో ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధాముక్తి ప్రసన్న శివ సోమహ సద్గుణ సేవిత అంటూ వర్ణిస్తారు ఆయన. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత సుధాముక్తి ఎంత గొప్పగా చెప్పారంటే, అదిగో చంద్రలింగం అన్న రాజశంకరులు కూడా చంద్రుణ్ణి శివలింగంగానే స్తోత్రం చేశారు. ఆయన ఏం చేస్తున్నాడంటే ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత, ప్రాక్పుణ్యాచలం మీద కనబడుతున్నట్ట. పుణ్యాచలం అంటే మంచి పర్వతం. అదేమిటి ప్రాక్పుణ్యాచలం? ప్రాక్ అంటే తూర్పు, ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ మీద కనబడుతున్నాడు అని చెప్పడం. ఇందులో విశేషం ఏమిటంటే ప్రాక్ అంటే పాత అనర్థం, పుణ్య అచల అని వేశాడు. పాత పుణ్యములనేటటువంటి కొండ మీద కనబడుతున్నట్టు శివుడు, అది విశేషం. పాత పుణ్యములు అంటే గత జన్మల పుణ్య విశేషం చేత మాత్రమే దర్శనమవుతాడు శివుడు, అది చెప్పడం అన్నమాట. ప్రాక్పుణ్యాచల మార్గదర్శిత అనే మాటలో రెండు అర్థాలు పెట్టాడు ఆయన. ప్రాక్పుణ్యాచలం అంటే తూర్పు కొండ అనకర్థము, ప్రాక్ అంటే ప్రాచీన జన్మలు, మన ప్రాచీన జన్మల పుణ్యము అచలమై ఉండాలి, అది కూడా కదలకుండా ఉండాలి. అలాంటి కదలనటువంటి చదరనటువంటి పుణ్య సంపద ఉన్నప్పుడే ఈ చంద్రలింగం కనబడుతుంది. అందుకే సోమ అన్నారు. సోమ అంటేనే చంద్రుడు అని అర్థం. ఈయన పేరు సోముడే, ఎందుకంటే సా ఉమా సోమ, ఉమాసహితుడు కనుక ఈయన సోముడే, కనుక సోముడు అన్న పేరు ఈయనకి సరిపోతుంది. నమస్సోమాయ చ రుద్రాయ చ అని మనం నమస్కరిస్తాం స్వామిని. రసస్వరూపుడు శివుడు, రసమయం చంద్రుడు, అందుకే సోమో భూత్వా రసాత్మక, రసస్వరూపుడు చంద్రుడు.
రసమయుడు శివుడు, అమృతమయుడు శివుడు. కనుక చంద్రుడిలో శివత్వాన్ని దర్శించడం అనేటువంటి భావన ఆదిశంకరులు అలా చేశారు, దుర్జడి గారు ఇలా చేశారు. ఈ విధంగా చంద్రుడు ఉదయించాడు, అది కూడా జరిగిపోతుంది, రాత్రి తెల్లవారబోతున్నది. ఈ లోపల వీళ్ళిద్దరూ వేదన ఎలా విడిపోతుందంటే, ఎప్పుడు తెల్లవారును సహింపగరాని విరోధవన్నీనే చొప్పున నాతు నొక్కొయనుచున్ తమలో తలపోయుచుండగన్. ఇలా వీళ్ళు బాధపడుతుంటే ఎప్పుడు లేదు సూర్యుడు ఆ రోజు తొందరగా ఉదయించాడా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే ఆయన గారికి ఏం జరుగుతుందో చూద్దామని కుతూహలంగా ఉందిట. అందుకు పన్నగంపు గజము బలమున జలమున పొరుటెట్లో శివుని పొందుటెట్లో చూడవలయు. ఈ పన్నగము ఆ గజము అంటే పాము ఏనుగు బలమున చలమున బలంతో వేగంతో ఎలా పోరుతాయో శివుణ్ణి ఎలా పొందుతాయో చూడవలయునచ్చి వేడుకతో వచ్చు కరణి అంత దోచే కర్మ సాక్షి. ఎంత గొప్పగా చెప్పాడు చూడండి. ధూర్జటి లాంటి కవి అంత అరుదుగా ఉంటారు, ప్రతి మాట ఎంత జాగ్రత్తగా వేస్తాడు. కర్మసాక్షి అని మాట వేశారు ఇక్కడ. శివుడికి ఎన్నో పేర్లు ఉంటుంటే కర్మసాక్షి ఎందుకంటే ఈ జరిగేదంతా దాన్ని సాక్షిగా చూసేవాడు ఆయన అని చెప్పడం అనమాట. అందుకు కర్మసాక్షి అని మాట వేశాడు ఎంత చక్కగా. ఈ విధంగా ఎప్పుడైతే సూర్యుడు వచ్చాడో రోజు కన్నా వేగం వెళదామనుకుంది ఏనుగు, నిద్రపోలేదు కానీ బయలుదేరిపోయింది. రోజు కన్నా వేగం వెళదామని పాము అనుకుంది, కాబట్టి ఏనుగు కన్నా ముందే వచ్చేసింది పాము. ఎందుకంటే ఇద్దరూ ఒకే వేగంతో ఉన్నారు కనుక మళ్ళీ సమానమే అయిపోయింది అది. కనుక పాము ముందు వచ్చింది, పరిగెత్తుకుని వచ్చింది. ఆ రావడం ఎలా ఉంటుందంటే, భానుడు పూర్వ పర్వతముపై ఉదయింపక మున్నే లేచి కుంభీన సవల్ల భుండు మది నెత్యన రోషభరంబున నిజస్థానము నిర్గమించి తన పాతాళ లోకం నుంచి వెలుపులకు వచ్చి పగ చంపగవచ్చు కటారు కాని చందాన మహేశ్వరుం కలిసి. ఎంత వేగంగా వచ్చిందంటే పగతో చంపడానికి వచ్చే కటారి వాడిలాగా మహావేగంగా ఉగ్రంగా వచ్చిందిట శివుడి వద్దకు. వచ్చి తానునరించిన పూజ లేమికిన్, తాను నిన్న చూసిన పూజ లేకపోయేటప్పటికల్లా కటకటబడి ఇక ఎటువలె నటుకాని వాణి దిత్తు. ఇప్పుడు ఏమైతే అయింది, వాణ్ణి పట్టుకుంటాను, వాణ్ణి ఇక్కడ పూర్తి చేస్తాను. అటు కాదే నిన్ నిటలాక్షుణ కర్పించున్ చటుల గతిం ప్రాణములు నిజంబుగా, ఆ నిటలాక్షుడికి నా ప్రాణాలు ఇచ్చేస్తాను నిజంబుగా అనుచున్. ఆ రోజు మాత్రము ఆ పూజను తొలగించకుండా తెలివిగా ఏం చేసిందంటే పిన్న రూపమగుచు. సర్పానికి ఉన్న శక్తి ఏంటంటే చిన్న రంధ్రాల నుంచి కూడా వెళ్ళిపోగలదు, ఎందుకంటే దాని పేరు వాతాసనం, అంటే గాలిని భోంచేసి బ్రతికేది అని. గాలితో ఎంతైనా శరీరాన్ని నిగ్రహించుకోగలదు. ఆ విధంగా పిన్న రూపమగుచు బిల్వ శాఖాంబుజ నాళమధ్య సీమ కళనాగమడగిందా, అక్కడ ఉన్నటువంటి ఆ బిల్వదళాలు లేదా బిల్వాల కొమ్మలు పువ్వులు వీటన్నిటి మధ్యకి వెళ్ళి దాక్కుండిపోయింది కనబడకుండా. దంతి అతివేగమున వచ్చి, ఈరోజు ఏనుగు ఎలా వచ్చిందంటే రోజు చక్కగా స్నానం చేసి అన్నీ తెచ్చుకొచ్చేది, ఇవాళ ముందు పరిగెత్తి ఇక్కడికి వచ్చిందిట. ఎందుకంటే ముందు పూజ ఉందో లేదో చూసుకుని ఆ తర్వాత పూజా సామాగ్రి తెచ్చుకుందాం అనుకుంది, అందుకు పరిగెత్తుకొచ్చింది. వచ్చి చూడగానే శివుని పూజ చూసి చిత్తమలరా, ఆహా నా పూజ ఇవాళ చెదరలేదు ఆనందంగా అనుకుందిట. అనుకుని ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను, ఎన్నాళ్ళకి స్వామికి నా మీద దయ పుట్టిందా అని. నిజంగా ఆ రోజే దయ పుట్టింది ఆయనకి, త్వరలో ఇవ్వబోతున్నాడు మోక్షం. ఈ సకలేశ్వరుండు కరుణేక్షణుడయ్యను విఘ్నకర్త సంత్రాసమునందేనో, ఈయనకి దయ వచ్చేసిందా లేదా విఘ్నం చేసేవాడు భయపడిపోయాడా. వ్రతము ధన్యతనుందేనో, ఇన్నాళ్ళు చేసుకున్న వ్రతం ధన్యత అయ్యిందా. పూర్వజన్మ వేళా సుకృతంబు పని

కానకేగి, ఆ కీడు కానక యభవరుడు కానకేగి, ఆ లోపల పాము దాగి ఉంది అనే కీడు తెలియక పాపం ఆ ఏనుగు అడవిలోకి వెళ్ళింది. వెళ్ళి ఏం చేసిందంటే, నీరే రుగమాలూర దల భరంబుల కరంబున చుట్టి పట్టుకుని సమీపంబున జడియు సడల చప్పుడప్పుడిప్పుడు నిమడింప కంపించి గుంపు విచ్చి మృగంబుల మొగంబుల నెత్తుకుని పార కారుణ్యరస తరంగంబకు శివలింగంబు చనుదించి. ఎంత చక్కగా వర్ణిస్తున్నాడు చూడండి. ఇక్కడ పరిగెత్తుకు అడవిలోకి వెళ్ళి శుభ్రంగా స్నానం చేసి కొమ్మలన్నీ ఎప్పటికన్నా ఎక్కువగా తీసుకొచ్చి అనేక దళాలన్నీ చుట్ట చుట్టుకుని పరిగెత్తుకుంటూ ఆనందంతో వస్తుంది. ఏనుగుకి సంబరమిస్తే అడవికి ప్రమాదం కదండి. ఏనుగు సంబరంతో పరుగులెత్తుకుంటూ వస్తూ ఉంటే అప్పుడే తెల్లవారుతోంది, జంతువులు లేస్తున్నాయి. ఏ ఉపద్రవం వచ్చిందా అని మృగంబులు మొగంబులు ఎత్తుకుని పారు. జంతువులన్నీ మొహాలు ఎత్తుకుని పరిగెడుతున్నాయట. పరిగెత్తుకు వెళ్ళిందిట. ఎక్కడికి చేరుకుంది అంటే, దూర్జటికి శివలింగం అంటే మామూలు మాట చెప్పడు, కారుణ్యరస తరంగంబుకు శివలింగంబు అని చెప్పాడు. కారుణ్యరస తరంగం అంటే శివలింగం అంటే శివుని కరుణ మన కోసం వచ్చింది. అది కారుణ్యరస తరంగంబకు శివలింగంబు చేర చనుదించి అక్కడికి వచ్చి దించి అక్కడ కింద పెట్టిందిట తెచ్చిన పూజా ద్రవ్యాలన్నింటినీ. ఎందుకంటే నిర్మాల్యం తీయాలి కదా, నిర్మాల్యం తీయడానికి తొండాన్ని చాపుతోంది. ఎటువంటి నిర్మాల్యం అంటే పాప హృదయ శల్యంబుకు నిర్మాల్యంబు తుడువందలంచి. ఎంత గొప్ప విశేషం ఇది. పాప హృదయ శల్యము, పాప అంటే పాము అని అర్థం, హృదయ శల్యము పాము యొక్క హృదయాన్ని బాధ పెట్టేటటువంటి నిర్మాల్యం. ఈ నిర్మాల్యం ఈమెకు ఆనందమే, పాముకు మాత్రం శల్యం. ఇందులో మరొక చమత్కారం ఉంది. పాప హృదయ శల్యము అంటే పాపుల యొక్క హృదయానికి శల్యం లాంటిది అని చెప్పడం అనమాట. పాపాలకి బాధ ఈ నిర్మాల్యం చూస్తే, శివ నిర్మాల్యం కనబడిందా పాపాల పారిపోతాయి. పాపాలని బాధ పెట్టే నిర్మాల్యం అంటే శివ నిర్మాల్యం మహిమ అంత గొప్పగా చెప్తున్నాడు. శివ నిర్మాల్యం అంత దివ్యమైనటువంటిది. శివ ప్రసాదం ఉన్నదే, శివునికి అభిషేకం చేసి భస్మ రుద్రాక్ష ధారణ చేసి శివతీర్థాన్ని సేవన చేసి శివుని నిర్మాల్యాన్ని ధారణ చేస్తే అతడే శివస్వరూపుడు అన్నారు. అంత దివ్యమైనటువంటిది శివ నిర్మాల్యం అనేది. ఈ శివ నిర్మాల్యం ఎంత విశిష్టమైనది అంటే, మనం సాధారణంగా జ్యోతిర్లింగాలు, అదేవిధంగా బాణలింగాలు, స్ఫటికలింగాలు, స్వయంభూలింగాలు ఉన్న చోట్లకి వెళితే శివప్రసాదాన్ని ఇంటిదాకా తేవచ్చు మనం. కానీ ప్రతిష్ఠితమైన శివాలయాల్లో ప్రసాదాన్ని అక్కడే వదిలి రావాలి. ఎందుకంటే అలా ప్రతిష్ఠితమైన శివాలయాల్లో చంద్రేశ్వరుడు అని దేవత ఉంటాడు. ఆ దేవతకి నిర్మాల్యం మీద అధికారం ఇచ్చాడు శివుడు, కనుక ఆయన సొమ్మది మనం తేకూడదు. మనం తెచ్చుకోవాల్సిన శివప్రసాదమే శివ నిర్మాల్యం కాదు. శివప్రసాదం అంటే అనుగ్రహం అని అర్థం. అది వస్తురూపంలో రాదు, సూక్ష్మరూపంలో మనలో ప్రవేశించేసింది. వస్తురూపంలో వచ్చేది మాత్రము వదిలివేయవలసిందే. ఎక్కడ? ప్రతిష్ఠితమైన శివలింగాల్లో. అంతేగాని జ్యోతిర్లింగ క్షేత్రాలు, సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో మాత్రం పర్వాలేదు. అలాగే మన ఇంటిలో అర్చన చేసేటువంటి శివలింగం తాలూకా నిర్మాల్యం కూడా మనం ధారణ చేయవచ్చు. అక్కడ చంద్రేశ్వర ప్రతిష్ఠ ఉండదు. ఎక్కడ చంద్రేశ్వర ప్రతిష్ఠ? ఈ చంద్రేశ్వరుణ్ణే చండీశ్వర ప్రతిష్ఠ అంటాం మనం. ఈయన సరిగ్గా శివాలయంలో మనం ప్రదక్షిణ చేసేటప్పుడు పానవట్టం నుంచి ఆ అభిషేక జలం పైకి వచ్చే తూము దగ్గర ఉంచుతారు ఈయన. అక్కడికి వచ్చి కొందరు చప్పట్లు కూడా తెరుస్తూ ఉంటారు మీరు గమనిస్తే. అందుకే శివాలయ ప్రదక్షిణ చేసేటప్పుడు ఆ తూము నుంచి పడే నీటిని ఎప్పుడు తాకకూడదు. ఆ లోపల శివాలయ శివలింగం నుంచి వచ్చే జలాన్ని తీర్థంగా పూజారిస్తే తాగచ్చు, కానీ ఆ బయట తూము నుంచి పడేది మాత్రం ముట్టుకుని పవిత్రం అని వేసుకోకూడదు. ఎందుకంటే పవిత్రమే కానీ మనది కాదు, చండేశ్వరుడిది. ఆయన సొమ్ము మనం అపహరించిన దోషం వస్తుంది. ఆ చండేశ్వరుడికి మాత్రమే శివుడిచ్చిన ప్రివిలేజ్, ఆయనకి ఇచ్చినటువంటి అనుగ్రహం అన్నమాట. అది విశేషం. దీన్నే మన చండీ ప్రదక్షిణ అని చేస్తారు. అది దాటకుండా రావడం, ఆయన నమస్కరించడం, ఇది ఒక సంప్రదాయం ఉంది. ఇది జ్యోతిర్లింగాలంటే 12 జ్యోతిర్లింగాలు, వాటి ఉపలింగాలు, అలాగే అరుణాచలం, చిదంబరం ఇత్యాది సిద్ధక్షేత్రాలు, స్వయంభూ క్షేత్రాల్లో ఈ నియమం లేదు, హాయిగా తెచ్చుకోవచ్చు. మొత్తానికి శివ నిర్మాల్యం ఎంత శక్తివంతమైనది అనడానికి ఒక కథ ఉన్నది. పుష్పదంతుడు అనే గంధర్వుడు ఉండేవాడు. ఆయన మహాశివభక్తుడు. ఆయనకి తన గంధర్వ వనంలో ఉన్న పువ్వులు చాలక హిమవత్ పర్వత పరిసరాల్లో ఒక రాజుగారి తోటలో మంచి మంచి పువ్వులు ఉండడం చూసి అవి కూడా తీసుకెళ్లి శివుడికి పూజిద్దామని కోరిక పుట్టింది. దానితో రోజూ రావడం, కనబడ్డ గనక కనబడకుండా పువ్వులు కోసుకు వెళ్ళిపోయేవాడు. ఈ రాజుగారు చూసి, ఎవరయ్యా ఇవన్నీ తీసుకుపోతున్నారంటే తెలియడం లేదండి, పకడ్బందీ కాపలా ఉంటున్నప్పటికీ కూడా ఎవరో ఈ పువ్వులన్నీ తీసుకుపోతున్నారంటే మరి మన పూజకు పువ్వులు లేకుండా పోతున్నాయి, మరి ఏం చేయాలంటే ఇదేదో అదృశ్య శక్తి చేస్తోందండి, కొంచెం దీనికి ఏదైనా చెయ్యాలంటే. రాజు ఆలోచించి ఒక పని చేయండి, 4 వైపులా కూడా శివ నిర్మాల్య కుసుమాలు జల్లండి అన్నాడు. అంటే ముందు రోజు

శోధించిన శివుడి యొక్క నిర్మాల్య కుసుమాలు జలమన్నాడు. అలా వాళ్ళు జల్లారట. ఆ విషయం గంధర్వుడికి తెలియక తిన్నగా వచ్చి పువ్వులన్నీ తీసుకుని దాటి ఎగరబోయాడు. ఎగరలేకపోయాడు. ఎందుకంటే శివ నిర్మాల్యాన్ని దాటిన దోషం చేత అతడిలో ఖేచరత్వ శక్తి పోయింది. అంటే ఆకాశానికి ఎగరగలిగే ఒక శక్తి పోయిందన్నమాట. అందుకే శివ నిర్మాల్యానికి కాలు తగిలినా దాటినా ఉపేక్ష చేసినా, అసలు అంతేకాదు శివుణ్ణి పూజ చేసి ఇదిగో తీర్థం తీసుకుంటే ఉండు వస్తాను అన్నా తప్పట, వెంటనే వచ్చి పుచ్చుకోవాలట. అంత భక్తిగా తీసుకోవాలి శివుడు తీర్థాన్ని కానీ నిర్మాల్యాన్ని కానీ, అంత భక్తిగా తీసుకోవాల్సిన దివ్య నిర్మాల్యం. కేవలం దాటిన దోషానికి ఆయన ఎగరలేకపోయాడు. ఎగరలేక భూమి మీదే స్థిరపడిపోవాల్సి వచ్చింది దానికి. కానీ తెలుసుకున్నాడు ఈ విధంగా జరిగిందని. అంతేకాదు ఆయన పట్టేసుకున్నారు వెంటనే వీళ్ళు రాజభటులు పట్టుకుని ఆయన కట్టేసి తీసుకెళ్ళి చెరసాల్లో పెట్టేశారు. బంధితుడైపోయాడు. అప్పుడు వేదనతో శివదోషం జరిగిందని చెప్పి మఠం వేసి కూర్చుని ధ్యానం చేశాడు. అది చాలా దివ్యమైన స్తోత్రం అప్పుడు పలికింది. మనం ఇప్పుడు చూస్తున్న శివస్తోత్రములన్నిటికీ అత్యంత పురాతనమైన స్తోత్రము, అత్యంత మహిమాన్వితమైన స్తోత్రం అది. ఆదిశంకరాచార్యాది మహాత్ములకు కూడా అది స్ఫూర్తినిచ్చింది. కాళిదాసాది మహాకవులకు కూడా స్ఫూర్తినిచ్చినటువంటి గొప్ప స్తోత్ర రాజం. చూడ్డానికి చిన్నదే కానీ చదవడానికి నాలుక తిప్పడం చాలా కష్టమే కానీ కష్టపడి ప్రయత్నిస్తే మాత్రం ఒక్కొక్క అక్షరం కూడా యజ్ఞ మహిమంతా అందులో ఉంది. యజ్ఞాల మహిమంతా దానిలో దాచిపెట్టించాడు. అలాంటి దివ్య స్తోత్రం చదివాడు ఆయన. మహిమ్న పారం తే పరమ విదిషో యజ్ఞ సదృశి స్తుతి బ్రహ్మాదీనామపి తదవసన్నాస్త్వయి గిరః అథావాచ్య సర్వ స్వపరిణామావధి గృణన్ మాప్యేష స్తోత్రే హర నిరపవాద పరికరః అనేటువంటి శివ మహిమ్న స్తోత్రము అని ప్రసిద్ధి చెందినటువంటిది. అది శివ మహిమ్న స్తోత్రం. చాలా దివ్యమైనటువంటి స్తోత్రము. అందులో ఎన్నో రకములుగా శివుని వర్ణిస్తాడు. బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః జనసుఖకృతే సత్వోద్రిక్తే మృడాయ నమో నమః ప్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః అంటూ భవాయ నమో నమః శివాయ నమో నమః అలాంటి దివ్యమైనటువంటి మాటలకి భాష్యాలు కూడా ఉంటాయి ఇందులో. భవ అంటే అర్థమేమిటి, హర అంటే అర్థమేమిటి, శర్వ అంటే అర్థమేమిటి అని చెప్తూ భవ అనేది బ్రహ్మశక్తిట, బ్రహ్మలో ఉండే శివశక్తి భవానామం ద్వారా చెప్పబడుతుంది దానిని. అందుకే బహుళ రజసే విశ్వోత్పత్తౌ భవాయ నమో నమః అంటే రజోగుణముతో సమస్త విశ్వమునకు కారణమైనటువంటి భవునకు నమస్కారం. అలాగే జన సుఖకృతే సత్వోద్రిక్తౌ మృడాయ నమో నమః జనాలకి సుఖం కలిగించడానికి సత్వగుణంతో స్థితికారకమైనటువంటి విష్ణుశక్తి మృడ అనేటువంటి నామం. మృడ అంటే ఆనందింపజేసేవాడు అని, మృడ అని అర్థంట. ప్రబల తమసే తత్సంహారే హరాయ నమో నమః ప్రబలమైన తమోగుణాన్ని నియమించి సమస్త సంహారం చేసేటప్పుడు హర అని నామంట. ప్రమహసి పదే నిస్త్రై గుణ్యే శివాయ నమో నమః ఈ త్రిగుణాలకు అతీతంగా ప్రకాశించే పరంజ్యోతి శివాయ నమో నమః అని చెప్పాడు. ఇది భవ మృడ హర శర్వ అనే నామాలకి వ్యాఖ్యానం. ఎందుకు చెప్పుకోవడం అంటే మహిమ్న స్తుతి రుద్ర నమకంతో సమానం. రుద్ర నమకానికైతే ఉపదేశము లేదా స్వరము సంస్కారము ఇన్ని బాధలు ఉన్నాయి. కానీ మహిమ్న స్థుతిగా చక్కగా చదవడం చేతన వారు, లేదా కొంచెం తప్పులు వచ్చినా శివుడు క్షమిస్తాడు, స్తోత్రాల్లో పర్వాలేదు, కానీ నేర్చుకుని చదవడానికి ప్రయత్నిస్తే మాత్రం మహిమ్న స్థుతి చాలా గొప్ప స్థుతి. ఎందుకంటే శివుణ్ణి స్తోత్రించడం ఎంత గొప్పదో శివ స్తోత్రాన్ని స్తోత్రించడం అంత గొప్పది విశేషం అది. అందుకే శివ మహిమ్న స్తోత్రం యొక్క మహిమ మనం తెలుసుకుంటే శివమహిమ తెలుసుకున్నట్టే. అంత విశిష్టమైన స్తోత్రం ఇది. సర్వం శివార్పణము.

ప్రజాపతిమాత్రమే నమోదయాజయత్నయమల్లయంతచ్చాపదస్త ముక్షేణ రుద్రాదయాజయత్ంతరిక్షమయంతచ్చాపద

ేంద్రస్థమిష్టస్థమ్యాంద్రమిష్టస్థమ్యాగచ్చేతానం విభాగేంద్రస్థేష్టస్వాహేభాగ్యనోచ్చాగ ఏ వశకం సత్యధయా.

ఏతద్వాహస్రస్యాగిణం సహస్రగ్రస్తోత్రీయా సహస్రం దక్షిణా సహస్రం విదస్సు అద్వారా చతుర్గ.

ప్రజగణాధిగణశంభ్యురుధారాపయత్సత్యాస్తాశంసిందరత్తముద్రమసింధరస్రావారాత్రాభయత్ప్రజగా పశుభిర్కాపునర్మాషత్ రైలిక్ ప్రజగేదం వసుధేరయ్యాసమగతి ప్రజా

ప్రమదితాం పంచరాత్రవాహరేణ ప్రమదితాం పంచరాత్రేణ ఇదనే ప్రమదైవ భాషన భవత్యథోనం.

పంచమాజమత్సరే పంచాక్షరాజ్ఞాయిజ్ఞమేవాంధే సౌరగ్ఞ స్వామో భవతి.

ేవాస్తుమాబూవర్శనామంతి అభిధాజిభోనమతి గంటాజిత్తాజిందే స్వాహం సప్తం గచ్చ స్వాహాయ్యంతా జమనోధ

ఆయనాయస్వాహ ప్రాయణాయస్వాహ ఉత్తరాయస్వాహ దూరాయస్వాహ దూకనాయస్వాహ ప్రణాయస్వాహ ప్రణాయస్వాహ

స్వాహ సంక్రమితాయ స్వాహ సంతోషితాయ స్వాహ సంతోషితాయ స్వాహ నిగజమానాయ స్వాహ నిగజితాయ స్వాహ ఇదక్షిణ స్వాహ.

సూర్యాయ స్వాహస్తమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్తృతమస్త

ేవాదోదర్ణభ్యారూఢం చరతి గోచర్వాణం సస్వాహ జాతం బ్రాహ్మణం బ్రహ్మజ్యేష్టం దేవాశ్చర్వే అమృతే సాగరం బ్రహ్మచారీ బ్రహ్మభ్రాజతి భక్తి తస్మిన్ దేవాభిశ్వే నమోతాః ప్రాణాపానో జలజం నాధ్యానం వాచం నమోదాయం బ్రహ్మవేదా చక్షశ్రోత్రం యజో అస్మాదో ధైర్యం రమ్రేతో లోహీతమునరం సానిఖం వద్బ్రహ్మచారీయనిలస్య పృష్టేతమోహోత్తిష్టత్రవ్యమానస్తముద్రే సహస్రాదోభృక్తిరస్మైరం బహురోదే అగ్నిం రోహో వనస్పతి దోషధీరుతీరుతా ఇంద్రం బృహస్పతిం గోయం తేనోంచంతం భరవోరాజానం వరుణం విక్రం విష్ణుమోభరం హంసం విమస్పంతం రోమస్ంచంతం భరక భూమో దేవం సవితారం సాకారముఖూషణం సకటా.

సంసంహరత వారం పర్యన్యమంద్రవసోనిషా ఆచార్య సర్వ బ్రోహస్ సంభరత ముంచం.

ఇతరేవ్యవశేషాంబ్రోహస్ముంచేవాదీ విషదో అంతరిక్షతృత్యాగే విషయా.

పంచాక్షాయుధ ఉదయత పురస్కారేవాంశం సంహార విశ్వాహం దేవాలిలంబోహ్యసంధానృధా విశ్వాహ్యప్రేహేణం సంహార సర్వాహం దేవాలిలంబోహ్యసంధానృధా సర్వాహ్యప్రేహేణం సంహార

ఋతం సత్యం తపోరాష్ట్రం సపోధర్మస్కర్మ భవిష్యదక్షిష్టం లక్ష్మీర్బలం సమృద్ధిరోదక్షత్రం రాష్ట్రం సమద్యా సంవత్సరాధ్యక్షిష్టైనా ప్రైరాగ్రహే చతుర్హోదారా ప్రియశ్చాదర్మాశ్యానిరా ఉచ్యేషాధాశ్చేషణీరాపస్తమయత్నశ్వరీ శర్కరాశ్వాషధ.

అస్యాప్యుత్సిష్టే భూనిష్టాహీతాహీతాహితా ప్రాణవిణేన యక్షమర్శనక్షూషా ఉచ్చిష్టాజ్ఞేవాదీవిశ్రుతాః ప్రాణపానవచక్షుశ్వాప్రయమక్షీర్యస్య కిదృశ్య

సుందరాహితం తస్మిన్వాధ్యస్మాక్షవాధ్యే ే బాహవోయాషోధం వరణాయోనాజోధం తిక్తం చర్యభ్యుత్తిష్టమిత్రుత్రుత్రిక్ష్యర్బుదే ఉత్తిష్టమారాధేమారాధ్యాత్రమర్బుదే అర్బుజన్నామయోహేమీషాభ్యాంద్రమేభ్యాహం వందేష్ సంజన్మిత్రహం భోగేష్ పరీవారయ సప్తజాన్యర్బుదౌదాహ

పవిత్ర ప్రజాపరేషిత సర్వాజనాజ్యం అయోగాయో అంతర్ధేదాస్తుక్షం జనా అయం బలిర్వా